ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 15వ తేదీ శనివారము. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో మాతృవందనం దేశభక్తి గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ జల్లి కృష్ణమూర్తి.

వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్ అను గురజాడ మాటలు దేశభక్తిని ప్రబోషిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దేశానికి మనమేం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరూ సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సాయపడాలి. కర్తవ్య దీక్షతో తమ విధులను సక్రమంగా నిర్వహించు ఉద్యోగులందరూ దేశభక్తిని పుణికిపుచ్చుకున్నట్లే అవుతుంది. దేశ సరిహద్దుల్లో నిద్రాహారాలను మానివేసి దేశాన్ని సర్వదా రక్షించే సైనికులు నిజమైన దేశభక్తి గలవారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్లీడర్ వృత్తి మానేసి తిరిగి వచ్చినది మొదలు దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. దీనజనులను ఉద్ధరించాడు. ఆశ్రమంలోనే తన జీవితాన్ని గడిపారు. స్వార్థమన్నది లేకుండా సర్వస్వం దేశానికి ధారవోశాడు. అలాంటి గాంధీజీ మహాత్యాగి కాక మరేమిటి? స్వాతంత్ర పోరాటంలో గొప్ప త్యాగాలు చేసిన వారి కంటే గాంధీజీ మహాత్యాగమూర్తి అనడంలో అతిశయోక్తి లేదు. మోతిలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు దేశం కోసం సర్వస్వం త్యాగం చేశారు. మహామహనీయులైనారు. గాంధీజీ నిరాడంబరుడు. చిత్తు కాగితాలని వెనక్కి తిరిపి వ్రాసి కాగితం ఆదా చేసేవారు. దేశం కోసం

సర్వం అర్పించి హారతి కర్పిరములా హరించుకుపోయిన లక్షలాది దేశభక్తుల త్యాగాన్ని మనమెన్నటికీ మరవలేము. వారి త్యాగం గాంధీగారి వలె అజరామరం.

0: శక్తులు. భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖ పాత్ర వహించి ఎన్నో కష్టాలకు బాధలకు గురి అయి కారాగారవాసం అనుభవించిన గొప్ప దేశభక్తులు ఎందరో ఉన్నారు. వారి త్యాగాన్ని మనమెన్నడూ మరవరాదు. విద్యార్థుల్లో దేశభక్తి భావాలను బీజాన్ని అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు వేయాలి. శివాజీ, రాణా ప్రతాప్, అల్లూరి సీతారామరాజు వంటి శూరుల జీవిత చరిత్రలను వారికి బోధించాలి. జయప్రకాష్ నారాయణ, కెఎఫ్ నారిమన్, యూసుఫ్ మెహరం, శ్రీమతి ఇందిరాగాంధీ, కమలాదేవి చటోపాధ్యాయ వంటి దేశ నాయకుల కథలను విద్యార్థులకు బోధించాలి. నరనరాల్లో దేశభక్తిని జీర్ణించుకునేటట్లు చేయాలి. గాంధీజీ అభినవ ఋషి, మహాత్ముడు, దేశం కొరకు ప్రాణాలను సైతం బలిపెట్టి పోరాడగలిగిన త్యాగమూర్తి, ధన్యమూర్తి. 1961 జనవరి 26వ తేదీ అమెరికా ప్రభుత్వం గాంధీజీ పోస్టల్ స్టాంపును తొలిసారిగా విడుదల చేసి మిగిలిన దేశాల వారందరికీ మార్గదర్శకులయ్యారు. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం కూడా సరిగ్గా 100 ఏళ్ల తర్వాత గాంధీజీ పోస్టల్ స్టాంపు విడుదల చేసింది.
1: శ్రీ జల్లి కృష్ణమూర్తి గారు అందించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు పాలీ హౌస్లో జబ్బెర పూల సాగు గురించి ఎంపీహెచ్ఈఓ శ్రీమతి టి సుమతి గారు అందించే వివరాలు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ మనం పాలీ హౌస్లో జబ్బెర పూల సాగు గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం పూల సాగు ప్రగతి వైపు పయనిస్తోంది. స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్లు రెండూ రైతులను ఆకర్షిస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా పూల సాగును చేస్తున్న రైతులు వారి స్థాయిని బట్టి లాభాలను గడిస్తున్నారు. మార్కెట్ ఏదైనా నాణ్యత మరియు మార్కెట్ అవసరాలపై ఉత్పత్తిదారులు దృష్టి పెట్టాలి. పాలీహౌస్లో వ్యాపార సరళిలో పండించే కట్ ఫ్లవర్స్లలో ముఖ్యంగా జర్బెర ఇటువంటి ఫ్లవర్స్ ముఖ్యమైనవి. ఇవి ఏడాది పొడవునా లభ్యమవడమే కాకుండా ఉత్సవాలు, పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలలో మిగతా పూల కన్నా ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాయి. ఎందుకంటే ఇవి వివిధ రంగుల్లో లభిస్తాయి. అంతేకాకుండా వాతావరణంలో త్వరగా వచ్చే మార్పులను కూడా బాగా తట్టుకుంటాయి. వాతావరణంలో తేమ తక్కువగా ఉండి పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో ఎక్కువ మార్పులు లేని మన రాయలసీమ జిల్లాల్లో ఈ పూల సాగు బాగా అనుకూలంగా ఉంటుంది. లాభసాటి జర్బెరాల కోసం పాలీహౌస్ను నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాలీహౌస్ నిర్మించుకోవడానికి 50% రాయితీని కూడా కల్పిస్తున్నారు. అలాగే బిందు సేద్యం అనగా డ్రిప్ ఇరిగేషన్ చేపట్టే వారికి కూడా రాయితీను కల్పిస్తోంది. పాలీహౌస్లను నిర్మించుకోవడానికి అనువైన స్థలం ఎంపిక చేసుకోవాలి. ముందుగా బాగా గాలి వెలుతురు లభించే ప్రదేశాలు, మురుగునీరు ఇంకే స్వభావం గల నేలలను ఎంచుకోవాలి. నల్ల నేలలు, రాతి నేలలు జర్బెరా సాగుకు పనికిరావు. ఔత్సాహిక రైతులు 4 నుంచి 5 రకాల రంగుల్ని, ముఖ్యంగా ఎరుపు, పసుపు, ఆరెంజ్, పింక్, తెలుపు రంగు గల మధ్యస్థ సైజు పూల మొక్కలను ఎంచుకుంటే మార్కెట్లో ఎటువంటి కాలాల్లో సీజన్లలో అయినా గిరాకీ ఉంటుంది. రంగుగల మధ్యస్థ సైజు పూల మొక్కలను ఎందుకు ఎంచుకోవాలి అంటే పెద్ద సైజు జర్బెరా పూలు అంత డిమాండ్ ఉండదు మార్కెట్లో. పాలీహౌస్లో పూల సాగుకు ముందుగా చేయవలసిన మరియు పాటించవలసిన పద్ధతులను గురించి తెలుసుకుంటే రైతులు నాణ్యమైన దిగుబడులను పొందే అవకాశం ఉంది. పాలీహౌస్ ఏ దిశలోనైనా నిర్మించుకోవచ్చు, కానీ

ఎక్కువ విస్తీర్ణంలో పాలీహౌస్ నిర్మించుకోవాలనుకున్న రైతులు ఉత్తర దక్షిణ దిశల్లో నిర్మించుకొని ఈశాన్యంలో దారి ఏర్పరచుకుంటే గాలి వెలుతురు ప్రతి మొక్కకు సులభంగా లభిస్తాయి. మట్టి మిశ్రమాన్ని 2 నుంచి 3 సార్లు కలియదొన్ని తర్వాత మనం పాలీహౌస్లో బెడ్లను తయారు చేసుకోవాలి. ఈ బెడ్లు పాలీహౌస్లో ఉత్తర దక్షిణ దిక్కుకు కానీ తూర్పు పడమర దిశల్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఈ బెడ్లు 60 నుంచి 70 సెంటీమీటర్ల వెడల్పు, 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు మరియు బెడ్స్ మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల ఖాళీదారి ఉండేలాగా మనం తయారు చేసుకుంటే నడవడానికి తర్వాత ఏమైనా మనం రసాయనాలు స్ప్రే చేయడానికి కూడా స్థలం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. బ్రెడ్స్ తయారీకి ముందుగా 560 చదరపు మీటర్ల పాలీహౌస్లో 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బెడ్స్పై వెదజల్లి బెడ్స్లను కల్పించాలి. మొక్క నాటే ముందు బెడ్స్ తయారీ చివరి దశలో 1 చదరపు మీటర్కు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం 3:3:1:1 నిష్పత్తిలో 150 గ్రాముల మిశ్రమాన్ని వేసి 15 సెంటీమీటర్ల లోతు వరకు బెడ్స్లో కలియబెట్టాలి. బెడ్స్ తయారీ చివరగా 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంగా కోకోపీట్ పరచి నీరు ఇవ్వాలి. మన దేశంలో జర్బెరా మొక్కలు పూణే, బెంగళూరు, కోయంబత్తూర్లలో అందుబాటులో ఉన్నాయి. అక్కడ లభించే కొన్ని రకాలు మాత్రమే మన వాతావరణానికి అనుకూలంగా ఉండి మంచి దిగుబడిని కూడా ఇస్తున్నాయి. 560 చదరపు మీటర్ల పాలీహౌస్లో సుమారు 3000 మొక్కలు అవసరమవుతాయి. మొక్కలు నాటిన తరువాత 45 నుంచి 60 రోజుల్లో మనకు పూత మొదలవుతుంది. జర్బెరాలను మొక్కలు నాటిన తర్వాత 45 నుంచి 60 రోజుల్లో పూత మొదలవుతుంది కాబట్టి జర్బెరాలను ఆగస్ట్ నుంచి ఏ నెలలో అయినా నాటుకోవచ్చు. కానీ మార్కెట్ గిరాకీ ఉన్న సమయానికి పూలు కోతకు వచ్చేలా అంటే గిరాకీకి సుమారు 60 రోజుల ముందు మొక్కలు నాటితే మొదటి కోతలోనే రైతు మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంది. మొక్కలను 2 వైపులా 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో త్రిభుజాకారంలో 2 సార్లలో ముందుగా చేసుకున్న రంధ్రాలలో నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు మొక్క మొదలు అనగా క్రౌన్ భాగం భూమి లోపలికి పోకుండా జాగ్రత్త వహించాలి. మొక్క మొదళ్లను మట్టి లోపలికి లోతుగా నాటితే మొక్క మొదలు కుళ్ళిపోయి చనిపోతాయి. అందుకే మొక్కలు నాటేటప్పుడు ఆ మొదలు క్రౌన్ భాగం ఏదైతే ఉందో అది కొద్దిగా భూమి పైకి ఉండేలాగా నాటుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి. మొక్క నాటిన వెంటనే 2-3 వారాలు శిలీంద్రనాశిని మందు ఒక్కొక్క మొక్కకు 50 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వాలి. తర్వాత పాలీహౌస్లో గాలిలోని తేమ 65 నుంచి 70% ఉండేలాగా చూసుకోవాలి. పాలీహౌస్ పైభాగన ఉన్న షేడ్ నెట్ 30 రోజుల వరకు పగలు మూసి ఉంచాలి. పాలీహౌస్లో ఉష్ణోగ్రత, గాలిలో తేమ నియంత్రించడం వలన మొక్క పెరుగుదల బాగుండి ఫలితంగా ఎక్కువ మార్పులు లేకుండా పూల దిగుబడి అధికంగా ఎక్కువ కాలం పూల ఉత్పత్తి జరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ అతి తక్కువగా ఉన్నప్పుడు పాలీహౌస్లో ఉష్ణోగ్రతను తగ్గించాలి. ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. ఒకవేళ ఉష్ణోగ్రతలు నియంత్రించలేని పరిస్థితుల్లో మొగ్గల్ని తుంచడం ద్వారా మొక్కలను వేసవిలో కాపాడుకోవచ్చు. వేసవిలో పొడి వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చు తామర పురుగులు, ఎర్రనల్లి ఆశించి మొక్కలు బలహీనమవుతాయి. శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి పూల దిగుబడి తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంచడానికి పైభాగాన ఉన్న పాలిఫిల్మ్ను సాయంత్రం 5 నుంచి ఉదయం 7 వరకు ఉంచితే రాత్రి వచ్చే ఉష్ణోగ్రత మార్పులను నియంత్రించవచ్చు. మొక్కలు నాటిన 15 నుంచి 20 రోజుల వరకు మొక్క పెరుగుదల కనిపించే వరకు రోజ్ క్యాన్తో వాటర్ నీళ్లను చెట్లకు ఇవ్వాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటి శాతాన్ని పెంచుతూ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాలి. మొక్క పెరుగుదల పూల దిగుబడిని అనుసరించి రోజుకు 700 నుంచి 1000 లీటర్ల నీరు 3000

0: ఉద్యోగాలకు అవసరం అవుతుంది. జర్బరా నాటిన 60 రోజుల నుంచి పూల దిగుబడి ఇస్తాయి. అందువల్ల మొక్కలు నాటిన 3 వారాల తర్వాత రోజు మార్చి రోజు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 20:20:20 1.5 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి మొదటి 3 నెలలు ఇచ్చినట్లయితే శాకీయ పెరుగుదల బాగా ఉంటుంది. పూత ప్రారంభం అయిన తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 15:8:35 చొప్పున 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి రోజు మార్చి రోజు ఇచ్చినట్లయితే పుష్పాల నాణ్యత మరియు దిగుబడి పెరుగుతాయి. జర్బరాలో అధిక దిగుబడులు సాధించాలంటే కొద్ది మోతాదులో ఎరువులను అనేక సార్లు ఇచ్చి మంచి దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా మనం ఇచ్చే ఎరువులను బట్టి మన దిగుబడిని కూడా ఎక్కువ పెంచుకోవచ్చు. నాణ్యత కూడా, పూల నాణ్యత కూడా పెరుగుతుంది. సూక్ష్మ పోషకాలు మనకు లోపాన్ని బట్టి వారానికి లేదా 15 రోజులకు ఒకసారి మార్కెట్లో దొరికే ఫార్ములా 4 కానీ మల్టీప్లెక్స్ వంటివి ఆకులపై పిచికారీ చేసుకోవచ్చు. మొక్కలు నాటిన 1 వారం రోజుల్లోనే కొత్త చిగుర్లు వచ్చి ఏపుగా పెరుగుతాయి. మొక్కలు నాటిన 3 వారాల తర్వాత మొక్క కదలకుండా బెడ్ మీద ఉన్న మట్టిని ప్రతి 15 రోజులకు ఒకసారి గుల్లగా చేయాలి. ఇలా చేయడం వలన వేర్లకు గాలి బాగా అంది, నలువైపులకు వ్యాపిస్తాయి, పిలక మొక్కలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు పాలీ హౌస్లో జబ్బెర పూల సాగు గురించి MPHEO శ్రీమతి టి సుమతి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 వస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఐదు నిమిషాలకు ఆవస్తోంది. ఇక ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ
1: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్ వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్ స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మీ మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అపనే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. प्रतिभावान खिलाड़ी शिल्पकार तथा कलाकार जनहित में सेवारत जन प्रतिनिधि न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी कार्यनिष्ठ सिविल सेवक अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

0: యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌర రక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో వాటి ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్కి కనెక్షన్ ఇచ్చారు. అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
0: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని

0: ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తుపై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలే నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ ఉదయ ప్రసారంలో 7 గంటలకు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఇక 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు ఆలోచన లోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించిన వివరాలు వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు రచన ఐ శ్రీనివాసరావు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. ఇక 10:30 భారతమాతకు వందనం దేశభక్తి గీతాలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. జాతీయోద్యమంలో మహిళా మనులు శ్రీమతి ఎం కావేరి గారి ప్రసంగం. అనంతరం ఎంతెంత దూరం కథానిక కథకులు డాక్టర్ సిఎం అనురాధ. ఇక సాయంత్రం 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్ఎనో ప్రభావం ఎదుర్కొనే చర్యలు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ దెబోరా మెసియోనా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 7:45 అనంతపురం పోలీస్ పారేడ్ మైదానంలో జరిగే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక నిర్వహణ కే శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వి జగన్నాథన్. ఇక 8:00 సాయంత్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45

నిమిషాలకు రాజుగారి జలువు గేయ నాటిక. రచన డాక్టర్ మహీధర్ నళినీమోహన్ రావు. నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి. ఇక రాత్రి 9:30 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈనాడు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం మరి కాసేపట్లో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ అనంతరం గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు బాబీ ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం

తరువాత జై ఈ చిత్రం నుండి బేబీ ప్రీతి శ్రీనివాస్ బృందం పాడిన గీతం. గీత రచన కులశేఖర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 9:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం.

సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: ఆజాది కే బాద్ 15 అగస్త్ లాల్ కిలే పర్ పహలీ బార్ వందే మాతరం గూంజ రహా హై. ఆజ్ జబ్ హమ్ దేశ్ కే లోగ్ వందే మాతరం కే 150 వర్ష్ మనా రహే హై, ఇస్సే బడా ఉత్తమ్ అవసర్ క్యా హో సక్తా హై.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు.
1: कभी फ्रेजाइल 5 में गिरे जाते थे, 12 साल के भीतर भीतर हम एक मेजर इकोनॉमी में फास्ट ग्रोइंग इकोनॉमी बन गए हैं.
0: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యన రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2: आपने एक गीत में सभी भारतवासियों को देश प्रेम का

0: अमूल्य संदेश दिया है। उन्होंने कहा है, देश मुन्नु प्रेमिंचु मन्ना मंची अन्न दे पेंचु मन्ना, देश मंटे मट्टी का दोय, देश मंटे मनुष्य लोय। इन पंक्तियों का भाव है, देश से प्रेम करो, भलाई को बढ़ाओ। देश का अर्थ केवल मिट्टी ही नहीं है, देश का अर्थ समस्त जन समुदाय है। मुझे विश्वास है कि समाज की भागीदारी और सरकार के प्रयासों से गांव-गांव में, नगर-नगर में, भारत के घर-घर में रहने वाले सभी लोग स्वस्थ, सुखी और समृद्ध बनेंगे।
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్ధిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక, సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ, మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రమని, ఆ త్యాగ నిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి.

0: ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై 3000 జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఖడ్గం ఈ చిత్రం నుండి హనీ ఆలపించిన గీతం.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధానమంత్రి రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాకినాడలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్టంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించనున్నారు. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. విజయవాడ రైల్వే డివిజన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియం కార్యాలయం వద్ద డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం గౌరవ వందనం స్వీకరించారు. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ నాడు వచ్చే హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని సాంస్కృత సప్తమ మహోత్సవాలను వివిధ జిల్లాల్లో 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలుగు సాంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వినియోగదారుల కోసం ఫ్రీడమ్ 2.0 మొబైల్ పేరుతో రూపాయికే సిమ్ కార్డు అందిస్తోందని ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. కేరళలోని ప్రసిద్ద శబరిమల అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకోనుంది. చింగం మాస పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తున్నామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ శ్రీలంకలోని గాలే నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: పాటే హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మన

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:15 దాటి 17 సెకండ్లుగా వస్తుంది. హరివిల్కైతే ఎంటర్ అయిపోయాం. మరి ఈ హరివిల్లో మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు. కానీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం 4వ అంతస్తు వరకే లిఫ్ట్లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు. ఎందుకు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు. కానీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం 4వ అంతస్తు వరకే లిఫ్ట్లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు. ఎందుకు? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866248144 కదా మెసేజ్ చేసేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే దొంగ దొంగ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక మనో అండ్ చిత్ర గారు పాడగా రాజశ్రీ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:22 దాటి 3 సెకండ్లు కావస్తుంది. మనోనం హార్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తాడు, కానీ తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం 4వ అంతస్తు వరకే లిఫ్ట్ లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు ఎందుకు అని అడిగాను. దానికి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ అంటూ బాను లేమల పండు నుంచి అయితే మెసేజ్ చేశారు. అలాగే ఆత్మీయ ఆకాశవాణి అధికారులకు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వేమల నరసింహరావు విద్యానగర్ కాలనీ నుంచి నిజామాబాద్ నుంచి అయితే మెసేజ్ చేశారు. ఆదోన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు, చాలా రోజులైందండి మీ మెసేజ్ చూసి, గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వేటపల్లెం రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఆకాశవాణి అధికారులకు ఆజ్యులందరికీ వార్తా విభాగానికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అంటూ పంపించారు. మీ తరపున వాళ్ళందరికీ కూడా నా విషెస్ చెప్తానండి. ఇంకా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అంటూ కోట సునీత విజయవాడ నుంచి అయితే మెసేజ్ పంపించారు. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, విజయవాడ నుంచి అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ పంపించారు. ఇంకా అందరూ విషెస్ చెప్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గణవరం పూలతోట రామచక్రం నుండి దోగువర్తి శివప్రసాద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు సాంగ్ కావాలంటూ. చూద్దాం. ఇంకా వివిధ భారతి ఆన్సర్ నెమలి అంటూ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. ఎం మురహరి యశోద జానకిరాజు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్ సౌజన్ గారు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి. మా తరపున అంటూ విషెస్ అయితే కన్వే చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ, బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. ఫైన్ అండి. ఇంకా భాస్కర్ పేడ నుంచి, హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు విషెస్ చెప్పారు, అలాగే ఆన్సర్ కూడా చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి వాకింగ్ చేసినట్లుంటుందని అనుభవించారు. కాదండోయ్, గుడ్ మార్నింగ్ ఆజయ సౌజన్య మేడం గారు అంటూ విషెస్ తెలుపుతున్నారు. ఎర్మిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎక్సైజ్ కోసం అంటూ ఉషా విజయవాడ నుంచి అయితే పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస సౌజన్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హంపాపురం గ్రామం నుంచి మెసేజ్ అయితే పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి అంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ పంపించలేదండి, ఆన్సర్ పంపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఇంకా వివిధ భారతి, ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకండి? అలా ఏం కాదండి, జస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటారు అంతే. ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు, కానీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం 4వ అంతస్తు వరకే లిఫ్ట్లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు ఎందుకు అన్న. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లా. ఒక 3 మెసేజ్ అయితే పంపించారు ఇప్పటికీ. ఇంకా ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే లిఫ్ట్ పనిచేసి ఉండదు అని పంపించారు. చూద్దాం అది కరెక్టో కాదు. ఇంకా అందరికీ విషెస్ చెప్తున్నారు కొనకొండల రమణారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. లిఫ్ట్ అక్కడే ఆగిపోయింది, ప్రతిరోజు ఆగిపోతుందా అండి? కాదనమాట, ఎప్పుడో ఒకరోజు అంటే మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాను. కానీ ప్రతిరోజు అలాగే వెళ్తారు. ఎందుకు అంటే అతను పొట్టిగా ఉంటారనమాట. లిఫ్ట్లో 4వ నెంబర్ బటన్ వరకే అతను చేయి అందుతుంది. సో 7వ నెంబర్ బటన్ అందదు కాబట్టి ఇంకా 4 వరకు లిఫ్ట్లో వెళ్తారనమాట. అది ఆన్సర్. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ఒక పెద్ద రంధ్రం ఉన్న జల్లెల్లో నీళ్లు నింపి పట్టుకోవాలి. అస్సలు జల్లెల్లో నీళ్లు కారకుండా నిలబెట్టడం సాధ్యమేనా? కనీసం కొంచెం సేపు అయినా హోల్డ్ చేయగలగాలి. ఎలా? మీకు గనక ఆన్సర్ తెలిస్తే 0866243814కి అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకు
2: తెల్లదొరల.

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం విన్నారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన గారు, శ్రీ కె జాఫర్ బాషా, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ శ్రీ పాండురంగ్ ముతాలిక్, కీబోర్డ్ శ్రీ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ శ్రీ ఎస్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటుతుంది. ఒకవైపు దేశమంతా ఉత్కంఠ, మరోవైపు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం ఫలించబోతుందన్న ఆనందం. అర్ధరాత్రి గడియారం దాటింది, తేదీ మారింది, ఆగస్టు 15 వచ్చింది, భారత చరిత్ర మారింది. అప్పటి వరకు పరాయి పాలనలో ఉన్న ఒక దేశం తన భవిష్యత్తును తానే రాసుకునే స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. దాని వెనుక జైళ్లలో గడిచిన జీవితాలున్నాయి, లాఠీ దెబ్బకు రెదురుడ్డిన దేహాలున్నాయి, ఉరికంబాలను ముద్దాడిన యువకులున్నారు, కుటుంబాలను వదిలి ఉద్యమ బాట పట్టిన మహిళలున్నారు. పేర్లు చరిత్రలో కనిపించకపోయినా దేశం కోసం సర్వస్వం కోల్పోయిన సామాన్య భారతీయులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు, సరోజిని నాయుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారత స్వాతంత్ర చరిత్రలో ప్రతి పుట ఒక త్యాగగాథే. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కో సిద్ధం.

ప్రశాంతం కావచ్చు, కానీ అందరి గుండెల్లో వినిపించిన మాట ఒక్కటే, భారతదేశం స్వతంత్రం కావాలి. ఆ పోరాటంలో కోట్లాది భారతీయుల హృదయాలను ఏకం చేసిన ఒక మాట ఉంది. ఆ మాట వినగానే ఆనాడు బ్రిటిష్ పాలకులు కలవరపడ్డారు. యువకుల రక్తం ఉప్పొంగింది. స్వాతంత్ర సమరయోధుల గొంతులు ఒకటయ్యాయి. ఆ రెండు పదాలు వందే మాతరం. 2026 స్వాతంత్ర దినోత్సవానికి ఈ వందే మాతరంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందే మాతరం 150 సంవత్సరాల ప్రస్థానం దేశం స్మరించుకుంటున్న సందర్భమిది. 1875 రూపుదిద్దుకున్న ఈ గీతం ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమంలో ఒక నినాదంగా మారింది. వందే మాతరం అంటే మాతృభూమికి వందరం, మనల్ని పెంచిన నేలకు నమస్కారం, మనకు గుర్తింపునిచ్చిన దేశానికి కృతజ్ఞత. స్వాతంత్ర పోరాట సమయంలో సభల్లో వందే మాతరం వినిపిస్తే అది కేవలం ఒక పాటగా మిగిలేది కాదు, ఒకరి గొంతులో మొదలై వందల గొంతులోకి వెళ్ళి వేలల గొంతులోకి మార్మోగి చివరకు ఒక జాతీయ సంకల్పంగా మారేది. అందుకే 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరానికి ప్రత్యేక స్థానం కల్పించారు. గాంధీ పుట్టిన దేశం. ఈ చిత్రం కోసం పి సుశీలా బృందం పాడిన, గోపి రచించిన, ఎస్పి కోదండపాణి గీతం విందాం.

0: వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్టా?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్.

0: మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: అత్యవసర సమయమా, చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
3: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
2: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం విందాం.

ఆ శిస్తు నారు కోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు మెచ్చుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా? అని ఫళ ఫళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగా డెప్పడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అమరావతి జిల్లా సమాచార లేఖ.
1: రాష్ట్రానికి అదనపు పన్నుల వాటా కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, గోదావరి పుష్కరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సమీక్ష, జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి, రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభం వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధానమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కీలక ముందడుగు పడింది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ది వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ది, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు, అధిక మోతాదులో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓ కొనుగోళ్లపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 3న మంగళగిరి ఏపీఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్ఎంఓ కొనుగోళ్లకు సంబంధించి వాస్తవ డిమాండ్, సరఫరాపై 2 వారాల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టి వాటిని 8 ప్రభుత్వాసుపత్రుల్లో 2 నెలల పాటు అమలు చేయాలని సూచించారు. 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏ స్నానఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 5న ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల విశిష్టతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఈ నెల 8న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సమీక్షించారు. జలధార జలహారతి కింద మొత్తం 82,865 పనులను గుర్తించగా 79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ నెల 12న ముఖ్యమంత్రి అధ్యక్షతన 20వ రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశమైంది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్హామ్ కాల్వపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వసుదైక కుటుంబం.
3: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజుల్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు, గాజా యుద్ధం, రష్యా యుక్రెయిన్ సంక్షోభం, ఐరోపాలో తీవ్రమవుతున్న కార్చిచ్చులు, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా మారాయి. వీటన్నింటి గురించి ఈనాటి మన వసుదైక కుటుంబం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అందులో ముందుగా పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు గత వారం మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్తో చర్చలు నిలిచిపోవడంతో అమెరికా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని హెచ్చరించింది. హార్మవ్ జలసంధి ప్రాంతంలో అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని అవసరమైతే నిరవధికంగా కొనసాగించగలమని తెలిపింది. అయితే మరోవైపు హార్మవ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అయితే బలహీనమైన ప్రపంచ డిమాండ్ అవసరాలు, అమెరికా ముడి చమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు గురువారం 2% పైగా తగ్గాయి. ఇక గాజాలో శాంతి పునర్నిర్మాణానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ ను పూర్తిగా నిరాయుధీకరించే వరకు ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు గాజా పరిస్థితిపై టర్కీ, ఈజిప్ట్ దేశాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి. అమెరికా శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రంప్ సీనియర్ సలహాదారు జార్జ్ కుష్నర్ వచ్చేవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ తక్షణ కాల్పులు విరమణపై మాత్రం ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. నల్ల సముద్రంలో అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా నిన్న తిరస్కరించింది. మాస్కో నగరానికి అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్జ్ కుష్నర్ వెళ్లే అవకాశంపై చర్చ జరుగుతుండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ అమెరికా ప్రతినిధులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతమిచ్చారు. ఓవైపు ఈ దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ యుక్రెయిన్, రష్యా దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓక్కి రిఫైనరీపై దాడులు చేశామని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో రష్యాలోని బాష్కోర్తోస్తాన్ రిపబ్లిక్ లో ఉన్న గ్యాస్ప్రోమ్, నెఫ్తుకిమ్, సలావత్ చమురుశుద్ధి పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ సైన్యం పేర్కొంది. రష్యాలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇదొకటని, ఏటా దాదాపు 7.4 కోట్ల బ్యారెల్స్ చమురును ఇది శుద్ధి చేస్తోందని సైన్యం వెల్లడించింది. రష్యా సైతం యుక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులు, జెట్ డ్రోన్లు, గ్లైడ్ బాంబులతో ప్రతిదాడులు చేస్తోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు యుక్రెయిన్ వ్యాప్తంగా 133 డ్రోన్స్తో జరిపిన దాడుల్లో 4 మరణించగా మరో 8 గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఇష్టం ఉన్నప్పటికీ అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాలు అందుకు అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, తమ రాజకీయ మద్దతుదారుల నుండి మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనే డిమాండ్లు నిరంతరం వస్తూనే ఉన్నాయని, అయితే అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాల కారణంగా దానికి అవకాశం లేదని చెప్పారు.
4: Everybody asks me that question, and you know that the law is very strong on that. I'd love to run, but the law is very strong. I get asked by every, well, even tonight they're screaming at the event, 2028. Now everybody wants me to do it, but the law is very strong.
3: అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదు. డొనాల్డ్ ట్రంప్ గతంలో 2016 ఎన్నికల్లో గెలిచి 2017లో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2024 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి 2వ సారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ అధ్యక్షతను జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

0: 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇక బ్రిక్స్ కూటమిలో 2024లో ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ దేశాలు చేరాయి. గతేడాది ఇండోనేషియా కూడా చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి సభ్య దేశాల సంఖ్య 11కు పెరిగింది. తైవాన్ హాన్ కువాంగ్ పేరిట ఆ దేశ జాతీయ రక్షణ విన్యాసాలు నిర్వహించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ సైనిక విన్యాసాలను చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వృధా ప్రదర్శనగా అభివర్ణించింది. చైనా నుంచి ఎదురయ్యే సైబర్ కమ్యూనికేషన్ ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ బ్లాక్అవుట్ పరిస్థితిని అనుకరించే విన్యాసాన్ని తైవాన్ నిర్వహించింది. సముద్రగర్భ కేబుళ్లకు నష్టం కలిగితే సమాచార వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే అంశాన్ని ఈ విన్యాసంలో పరీక్షించారు. అయితే తైవాన్పై చైనా సైనిక ఒత్తిడి పెరుగుతోందని అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో ఈ వారం భారీ కారు చర్చిలు అనేక దేశాలను ప్రభావితం చేశాయి. క్రొయేషియాలోని ఓమిష్ ప్రాంతంలో అగ్నికేలలు ఇళ్లకు, పర్యాటక ప్రాంతాలకు చేరడంతో సుమారు 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక గ్రీసులోనూ మంటల కారణంగా ప్రజలను సముద్ర మార్గంలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాల్లో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం కారణంగా అడవులు అత్యంత మండే పరిస్థితిలోకి చేరాయని అధికారులు చెబుతున్నారు. ఇక జపాన్ దేశంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. టోక్యో సమీపంలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థలు ఆ దేశంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వర్షాల ధాటికి పలుల ప్రాణ నష్టం కూడా నమోదైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలోని కరీంలో దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఫెరీబోట్ బుధవారం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారని, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఆ పడవలో 114 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో 77 మంది ప్రాణాలతో బయటపడి సరస్సులోని ఒక చిన్న ద్వీపానికి చేరుకోగా వారిని తీసుకొచ్చేందుకు బోట్లను పంపించారు. జింబాబ్వే, జాంబియా దేశాల సరిహద్దులో ఉన్న కరిబా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు కరీబా పట్టణానికి చేరుకోవడానికి ఈ ఫెర్రీని ఉపయోగిస్తారు. ఇక మరో దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి మరింత విస్తరించింది. ఆ వ్యాధి ఇప్పుడు ఆరో ప్రావిన్స్ కు చేరడంతో పొరుగున ఉన్న దక్షిణ సూడాన్ కు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వ్యాప్తి ఆ దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఎబోలా వ్యాప్తిగా మారే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆగస్టు మధ్యనాటికి వేలాది కేసులు నమోదయ్యాయని, 2000కు పైగా మరణాలు సంభవించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు, ఆరోగ్య సిబ్బందికి భద్రత, వైద్య వనరుల కొరత ప్రధాన సవాళ్లుగా మారాయి. సూడాన్ దేశంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. బ్లూ నైల్ రాష్ట్రంలోని కుర్ముక్ ప్రాంతంలో ఆర్ఎస్ఎఫ్ దళాలు ఇథియోపియా సరిహద్దుకు సమీపంలోకి ఇటీవల చేరుకున్నాయి. ఈ పోరాటం కారణంగా ఇప్పటికే ఆ దేశంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. సూడాన్ సంక్షోభం ఆఫ్రికాలో అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఒకటిగా కొనసాగుతోంది. భారత్ పొరుగుదేశాలకు సంబంధించి కొన్ని సమకాలీన అంశాలపై నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పష్టతనిచ్చారు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనల అణచివేతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. అక్కడి ప్రజలపై జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను బాధ్యుణ్ణి చేయాలని జైస్వాల్ కోరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను సరిహద్దు ఉగ్రవాదానికి ఉపయోగించడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నార్వే విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో ప్రాంతీయ అంశాలపై చర్చించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు జైస్వాల్ స్పందిస్తూ,
1: రిగార్డింగ్ ది కామెంట్ దట్ వాస్ మేడ్ బై ది నార్వేజియన్ ఫారెన్ మినిస్టర్, లెట్ మీ సే దట్ ది హోల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ ఆర్ ఇంటెగ్రల్ అండ్ ఇన్ఎలిజిబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ద ఇష్యూ దట్ షుడ్ కన్సర్న్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆర్ ది అట్రాసిటీస్ కరెంట్లీ బీయింగ్ పర్పరేటెడ్ ఇన్ ది ఇల్లీగల్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ది యూజ్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఫార్ క్రాస్ బార్డర్ టెర్రరిజం.
0: ఇక సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై కూడా జైష్వాల్ స్పందించారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలియజేశారు. 2025 ఏప్రిల్లో పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతీయ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇక బంగ్లాదేశ్ అదనపు

0: ఆక్సిజన్ సరఫరా కోరిన విషయాన్ని కూడా భారత్ పరిశీలిస్తోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య డీజిల్ సరఫరా ఒప్పందం కొనసాగుతోందని, అదనపు సరఫరాపై నిర్ణయం తీసుకునేటప్పుడు భారత దేశీయ అవసరాలు, రిఫైనింగ్ సామర్థ్యం, దేశంలో డీజిల్ లభ్యతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చమురు సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నామని చేసిన వ్యాఖ్యలకు రణధీర్ జైస్వాల్ వివరణిస్తూ,
1: On, with Russia, we have a multi-faceted cooperation, of which connectivity is an important part, and we have discussions with them on this particular issues as well. I mean, the issue of connectivity as well. When we talk about economic relationship, trading engagement, commercial engagement, and other related matters. So this is something that is ongoing.
0: ఇక భారత పార్లమెంట్ లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ బిల్లుపై పలు దేశాల ప్రభావం ఉందని వస్తున్న తప్పుడు వార్తలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు.
1: మ్యాటర్స్ కన్సర్నింగ్ ఇండియా ఆర్ ఆర్ ఓన్ అండ్ లెట్ మీ రిట్రీట్ అగైన్ దట్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ కన్సర్నింగ్ ఇండియా ఆర్ ఆర్ ఓన్ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆన్ విచ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ దేర్ టు డిసైడ్ అండ్ ఓన్లీ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ దేర్ టు డిసైడ్ ఐ వుడ్ ఆల్సో అర్జ్ యూ దట్ యూ షుడ్ డిస్రిగార్డ్ మిస్చీవియస్ అండ్ మిస్లీడింగ్ రిపోర్ట్స్ on this particular issue.

మీరింతవరకు వసుదైక కుటుంబం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడిన పాటకు సంగీతం తమన్.

0: ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమముల తర్వాత భరతను నేను ఈ చిత్రం నుంచి యాసిన్ నిజార్ రీటా పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత గబ్బర్ సింగ్ ఈ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: గుప్పెడు మనసు ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

0: మీరింతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తుంది. వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మై ముకేష్ కుమార్. राष्ट्र आज 80वां स्वाधीनता दिवस मना रहा है. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज ऐतिहासिक लाल किला के प्राचीर पर ध्वजारोहण किया. श्री मोदी ने स्वाधीनता दिवस की शुभकामनाएं देते हुए कहा कि आज हर दिल की धड़कन वंदे मातरम के गायन से गुंजायमान हो रही है.
2: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.

0: भारती FM 101.3। Listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక మనకు తెలియని స్వాతంత్ర పోరాటాలలో ఒక సంఘటన గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంటే జనరల్ గా స్వాతంత్రానికి ముందు 1857లో జరిగిన ఒక భారీ ఉద్యమం గురించి ఎక్కువ మందికి గుర్తుంటుంది. సో 1857 రివోల్ట్ అని చదువుకున్నాం కదా మనం కూడా బుక్స్ లో. సో ఇది మొదటి పెద్ద స్వాతంత్ర పోరాటంగా కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. 1857లో మే 10న మీరట్ లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక భారీ ఉద్యమం అన్నమాట అది. కానీ 1857 కంటే ముందుగానే ఇంకొక ఉద్యమం కూడా జరిగింది తెలుసా మీకు. సో దీనికంటే ముందు సుమారుగా 51 సంవత్సరాల ముందే అంటే 1806 సంవత్సరంలోనే తమిళనాడులోని వెల్లూరులో ఒక పెద్ద సైనిక తిరుగుబాటు జరిగిందన్నమాట. బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సిపాయిల్లో కొన్ని కొత్త సైనిక నిబంధనలపై తీవ్ర అసంతృప్తి అయితే ఏర్పడింది. ఇక ఆ అసంతృప్తి కాస్త స్లోగా తిరుగుబాటుగా మారిపోయింది. మరి ఆ వెల్లూరు కోటలో ఉన్న సిపాయిలందరూ కూడా బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. ఇక కొంతకాలం కోట కూడా వారి ఆధీనంలోకి కూడా వచ్చేసింది. అయితే ఇక చాలా రోజుల తర్వాత బ్రిటిష్ సైన్యం వారు తిరిగి మళ్లీ దాడి చేయడంతో తిరుగుబాటు కాస్త అణచివేయబడింది. మరి ఈ స్టోరీ అంటే ఈ సంఘటన సక్సెస్ సాధించకపోయినా సరే ఇది మాత్రం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయ సైనికుల్లో ఉన్న అసంతృప్తికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా అయితే చెప్పచ్చన్నమాట. అంటే 1857 రివాల్ట్ కంటే ముందే దక్షిణ భారతదేశంలో కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక పెద్ద సైనిక తిరుగుబాటు జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదనమాట విషయం. అండ్ తర్వాత మరొక సంఘటనలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. సో ఆ సంఘటన గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?

0: శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.

0: బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: FM 101.3.

0: KFM 101.3.
1: స్వీట్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జై సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. మరి ఇక 12:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని సంఘటనలు, అంటే చరిత్రలో కొన్ని మనకు తెలియని, అంతగా తెలియని సంఘటనల గురించి చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఒక ఇంట్రెస్టింగ్ విషయం దాగుందనమాట దాంట్లో. అంటే 1922లో మహాత్మాగాంధీ గారు నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్న టైం అనమాట అది. ఇక ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో కూడా ప్రజలు ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ అక్కడేం జరిగిందంటే పరిస్థితి అదుపు తప్పి హింసాత్మకంగా మారిపోయింది. ఇక పోలీసులతో జరిగిన ఘర్షణలో కొందరు మరణించారు కూడా. ఈ సంఘటన గాంధీజీ గారిని తీవ్రంగా కలిచివేసింది. ఎందుకంటే మరి ఆయన నమ్మిన ఉద్యమానికి అహింసే కదా పునాది. మరి ఈ ప్రాంతంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆ ఉద్యమాన్ని, అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా జరుగుతోంది కదా, సో ఆ ఉద్యమ లక్ష్యానికే ఈ సంఘటన విరుద్ధంగా మారిపోతుందే అయ్యో అని చెప్పి గాంధీజీ గారు భావించి వెంటనే ఏం చేశారంటే, దేశంలో అప్పుడు చాలా మంచి ఫామ్లో ఉధృతంగా సాగుతున్న ఉద్యమం అనమాట అది, సహాయ నిరాకరణ ఉద్యమం. సో ఆ ఉద్యమం జరిగే టైంలో ఇక్కడ చౌరీ చౌరాలో ఉత్తరప్రదేశ్లోని ఆ ఏరియాలో జరిగిన ఒక ఉద్యమంలో కొంతమంది పోలీసులతో జరిగిన ఘర్షణలో మరణించడం చాలా తీవ్రంగా జరగడం వల్ల, సో గాంధీజీ గారు ఆలోచించి మెయిన్గా ఆయన అహింసకే పునాది వేసి జరుపుతున్న ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికే విరుద్ధంగా మారుతుంది అయ్యో అని చెప్పేసి, సో అప్పుడు మంచి ఉధృతంగా సాగుతున్న ఆ ఉద్యమాన్ని కాస్త నిలిపివేయడం జరిగింది అనమాట. సో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది నిలిపివేయడం జరిగింది కేవలం ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ చిన్న ప్రజల మధ్యలో జరిగిన ఉద్యమం వల్ల. సో ఇలా ఒక స్థానిక సంఘటన కారణంగా అంత పెద్ద జాతీయ ఉద్యమ నిర్ణయాన్ని కూడా మార్చుకోవడం చరిత్రలోనే చాలా ఆసక్తికరమైన విషయంగా మారిపోయింది. సో అలాంటి విషయం అనమాట ఇది. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో మెయిన్గా 1947 August 15th స్వాతంత్రం వచ్చింది అంటే అది ఒక్కసారిగా వచ్చిన మార్పు అయితే కాదు కదా. మరి అంతకుముందు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ వాళ్ళ అధికారాన్ని సవాలు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో అందులోని సంఘటనలు ఇంకా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో తెలుసుకునే ముందు ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:29 అలా అవుతోంది కాబట్టి ఇక 12:30 మనం అయితే తెలుగులో వార్తలు అయితే వింటాము, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య

0: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: ఆజ్ లాల్ కిలే కి ప్రాచీర్ సే మే దేశ్ కే సామ్నే శక్తి కి సప్త ధారా కా ఆవాహన్ కర్తా హూ. ఆనే వాలే 5-7 సాల్ మే జో పిచ్లే 5-7 దశక్ మే నహీ హువా వో సప్త ధారా కే సామర్థ్య సే శక్తి సే హమ్ దేశ్ కో నయీ ఊంచాయి నయీ గతి దేంగే ఔర్ నయే లక్ష్యో కో పార్ కర్నే వాలా సామర్థ్య దేంగే.
0: గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే 1000 కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
1: విభిన్న పరీక్షలకు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ హమ్నే కర్నే కా నిర్ణయ కియా హై. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై, హమారే పాస్ ఉత్తమ్ టాలెంట్ హై, టీచర్స్ హై, ఉన్ సంసాధనో కో జోడ్ కర్కే హమ్ దేశ్ కే నౌజవానో కో ఫ్రీ కోచింగ్ దేనే కా ఏక్ పూరా నెట్వర్క్ హమ్ ఖడా కర్నే వాలే హై.
0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే

ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి శివేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్ బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ది, అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్ట స్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగా, జల్కా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సుబ్బు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనో గారు పాడిన పాట. ఇక 12:44 అయిపోయింది. ఇక మనమైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, నేను మీ ఆర్జే తేజు. సో 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అంటే అది ఒక్కసారిగా వచ్చిన మార్పు అయితే కాదు కదా. మరి అంతకుముందే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేయడం మొదలుపెట్టారు. మరి అందులోని ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. 1942లో క్విటిండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న టైం అన్నమాట అది. ఇక ఆ టైంలో యూపీలోని బల్లియా అనే ప్రాంతంలో కూడా ప్రజలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. అక్కడి ప్రజలందరూ కూడా బ్రిటిష్ పరిపాలనను సవాలు చేశారన్నమాట. స్థానిక నాయకత్వంలో పరిపాలన ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజలు తమ ప్రాంతాన్ని తామే పాలించుకోవాలని ట్రై చేశారు. అయితే అక్కడ కొంతకాలం బ్రిటిష్ అధికార వ్యవస్థ బలహీనపడడంతో ఇది కొంచెం సాధ్యమైందనే చెప్పాలి. సో ప్రజలు తమ పరిపాలన వాళ్లే చేసుకోవడం, సో కొంచెం బ్రిటిష్ అధికార వ్యవస్థ బలహీనపడడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక ఆ తర్వాత మళ్లీ బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి నియంత్రణను సాధించిందనమాట. కానీ ఈ సంఘటన ఒక విషయం మాత్రం స్పష్టంగా చూపించింది, అంటే 1942 నాటికి స్వాతంత్ర ఉద్యమం కేవలం నాయకుల ఉద్యమంగానే కాకుండా అలానే మిగలకుండా సామాన్య ప్రజలు కూడా మనల్ని మనమే పాలించుకోగలం అనే స్థాయిలో ముందుకొచ్చారు అని మాత్రం దీని నుంచి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలాంటిదే ఇంకొకటి కూడా జరిగింది. ఎక్కడంటే మనమే మనల్ని పాలించుకోవాలి అనే ఆలోచనను మరింత ఆచరణలో పెట్టిన మరొక ప్రాంతం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది మహారాష్ట్రలోని సతారా జిల్లా అనమాట. సో సతారాలో జరిగిందనమాట అది. సో సేమ్ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలోనే మహారాష్ట్రలోని సతారాలో ఆ ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. స్వాతంత్ర సమరయోధులందరూ కూడా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతి ప్రభుత్వం అనే ఒక ప్రజా పరిపాలనను ఏర్పాటు చేశారనమాట. మరి దీనికి క్రాంతి సింగ్ గారు, నానా పటేల్ ఇలాంటి ఎంతో మంది నాయకులు కీలకంగా వ్యవహరించారు. ఇది కేవలం బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడం మాత్రమే కాదు, బ్రిటిష్ వారు లేకుండా మనం మన ప్రాంతాలని మనమే నిర్వహించుకోగలం అని చూపించే ఒక ప్రయత్నం చేశారనమాట. సో ఇది అధికారికంగా స్వతంత్ర భారత ప్రభుత్వం అయితే కాదు, కానీ క్విటిండియా ఉద్యమం ఈ ప్రజల్లో ఎంత బలంగా పాతుకుపోయిందో చూపించే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి, అండ్ వీటి గురించి కూడా మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: आरती एफएम 101.3
1: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా. మరి ఇప్పటి వరకు మనం వీధుల్లో జరిగిన ఉద్యమాల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ స్వాతంత్ర పోరాటం కేవలం వీధుల్లోనే కాదు, కొన్ని పోరాటాలు జైలు గోడల మధ్య కూడా జరిగాయి. బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర సమరయోధులకు జైలు శిక్షలు అనేవి చాలా కామన్ అయ్యాయి, కానీ జైలు గోడలు వారి ఆలోచనలు మాత్రం ఆపలేకపోయాయనే చెప్పాలి. దానికి ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ గారు. జైల్లో ఉన్నప్పుడే ఆయన తన కుమార్తె ఇందిరాగాంధీకి ప్రపంచ చరిత్ర గురించి లెటర్స్ రాశారు. ఆ తర్వాత 1944లో జైల్లో ఉన్న టైంలోనే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే రచనను కూడా పూర్తి చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత గురించి ఆయన ఆలోచనలను అందులో వివరించడం జరిగింది. అంటే స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, అది ఆలోచనల పోరాటం కూడా అని చెప్పచ్చు. సో స్వాతంత్ర్యం అనేది ఒకే రోజు సాధించిన విజయం అయితే కాదు, వందలాది చిన్న పెద్ద ఉద్యమాలు, మనకు తెలిసినవి తెలియనివి ఎన్నో వేలాది పోరాటాలు, ప్రజల నిరసనలు, సైనికుల తిరుగుబాట్లు, జైలు గోడల మధ్య పుట్టిన ఆలోచనలు, ఇవన్నీ కలిస్తేనే మనకు ఆగస్టు 15 అందించాయి. సో నిజంగా ఆ వీర మూర్తులని, ఆ త్యాగమూర్తులని అందరినీ కూడా స్మరించుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే.

0: Bharti FM 101.3.
1: Veena Veenu Veena Sarigama Vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి FM
5: 101.3.

0: भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. రాష్టంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. స్త్రీశక్తికి సంవత్సరం, రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు.

నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మైభారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్జీవన్ మిషన్ ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. జల్జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లను కల్పించారు. విజయవాడ రైల్వే డివిజన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియం కార్యాలయం వద్ద డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వినియోగదారుల కోసం రూపాయికే సిమ్ కార్డు అందిస్తోందని ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఎస్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఈ రోజు ధీరలో భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన 5 మహిళల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మహిళలు చాలా అంటే ఎంతో మంది పురుషులతో సమానంగా అప్పట్లో మహిళలు కూడా ధీటుగా చాలా మంది బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటాలు చేశారనమాట. సో వారిలో ముందుగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి మాట్లాడుకోవాలి. 1828 జన్మించిన రాణి లక్ష్మీబాయి గారు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోనే అత్యంత ధైర్యవంతమైన మహిళల్లో ఒకరిగా సంపాదించుకున్నారు పేరు. మరి 1857 సిపాయిల తిరుగుబాటులో ఆమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. అయితే 1857 తిరుగుబాటు అనమాట మెయిన్గా ఆవిడ చేసింది. మరి గుర్రంపై స్వారీ చేస్తూనే మరొక చేతిలో కత్తితో యుద్ధం చేస్తూనే ఆమె ధైర్యం భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమెను అందుకే అందరూ కూడా వీరనారిగా పిలుస్తారు. సో ఇంకా ఇలాంటి ఎంతోమంది నారీమణులు చాలామందే ఉన్నారు స్వాతంత్ర సమరయోధులుగా పనిచేస్తూ మనందరికీ కూడా ఇలాంటి ఒక స్వేచ్ఛని అందించిన మన భారతీయ మహిళల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్

0: ఈరోజు ప్రారంభమైంది. ఇక వార్తలోని వివరాలు. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ, మహాత్మాగాంధీతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ,
1: देश आज उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की. अपने तप त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ,
1: దేశ్ ఆజ్ ఉన్ మహాన్ సపూతో కా పుణ్య స్మరణ కర్తీ హై జిన్హోనే దేశ్ కీ ఆజాదీ కే లియే త్యాగ్ బలిదాన్ కీ పరాకాష్ఠా కీ అప్నే తప్ త్యాగ్ ఔర్ బలిదాన్ సే ఆజాదీ కే ఏక్ మాత్ర లక్ష్య కో లేకర్ కే అప్నీ పూరీ జిందగీ ఖపా దీ పూజ్య బాపూ సమేత్ సభీ స్వాతంత్ర సేనానియో కో బలిదాన్ కీ మహాన్ పరంపరా జగానే వాలే మహాన్ క్రాంతికారియో కో ఆజ్ మై శ్రద్ధాపూర్వక నమన్ కర్తా హూ.
0: రాష్ట రాజధాని అమరావతిలోని నేలపాడు పెరిడ్ గ్రౌండ్స్ లో రాష్టస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తూ,
2: ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే.
0: రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుండి ముండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖిలో మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకున్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవితల్లి బాట కార్యక్రమం కింద 2078 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించే బలమైన, సమర్థవంతమైన దేశంగా భారత్ ఎదుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, ఒక త్వరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ది కలిగిన దేశంగా, ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర్య దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ ఈరోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్చమైన నీరందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లను కల్పించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలలో 19 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో గత రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ సినీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
4: ఇవాళ ఆంధ్రదేశంలో సినిమాలు షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, లొకేషన్స్ బాగుంటాయి.

0: వేరే ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా మన దగ్గర జరుగుతున్నాయి. రికార్డింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో మీరు నిర్మించడం లేదు. మీకు అవకాశాలు ఇస్తాం, మీరు రండి, మీరు పెట్టుబడి పెడతామంటే అవసరమైన మేరకు మీకు ల్యాండ్ పార్సిల్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మనకు మౌలిక సదుపాయాలు కావాలి, అందులో అందరం కలిసి కృషి చేద్దాం.
1: భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 100 పరుగుల 1 వికెట్ నష్టపోయింది. కేఎల్ రాహుల్ 32 పరుగులు, దేవదత్ పడిక్కల్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

Bharti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. 1:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మనందరికీ స్వేచ్ఛని అందించిన కొంతమంది మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మహిళలు పోషించిన పాత్రల గురించి మాట్లాడుకుంటున్నాం. 1879 పుట్టిన సరోజినీ నాయుడు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, అలాగే కవయిత్రి. మరి ఆమెను భారత కోకిల, నైటింగల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం కదా. మహాత్మాగాంధీ గారు నాయకత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమం, అలాగే ఉప్పు సత్యాగ్రహం

వంటి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే స్వాతంత్ర్యం తర్వాత ఉత్తరప్రదేశ్ కు తొలి మహిళా గవర్నర్ గా కూడా పనిచేశారు సరోజినీ నాయుడు. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 1:39 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే స్వాతంత్ర సమర పోరాటాల్లో అంటే స్వాతంత్ర సమర యోధులుగా ఉన్న కొంతమంది మహిళల గురించి, ఒక మెయిన్ గా ఒక 5 మహిళల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు 1909 లో జన్మించిన అరుణ ఆసిఫ్ అలీ గారి గురించి మాట్లాడుకోవాలి. సో 1909 లో జన్మించిన అరుణ ఆసిఫ్ అలీ గారు 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే 1942 ఆగస్టు 9 బొంబాయిలోని గువాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ఉద్యమానికి ఉత్సాహాన్ని కల్పించారు ఆవిడ. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ ఆమె మాత్రం కొంతకాలం అండర్ గ్రౌండ్ లోనే ఉంటూ ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. ఎంతో మంది మహిళలకి ఆ టైంలో స్ఫూర్తిగా నిలిచారు అరుణ ఆసిఫ్ అలీ గారు. అలాగే మహాత్మా గాంధీ గారితో కలిసి ఆయన సతీమణి కస్తూరిబా గాంధీ గారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహిళలను స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ఆమె ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. జైలు శిక్షను కూడా అనుభవించారు కస్తూరిబా గాంధీ గారు. ఆమె త్యాగం, సేవ, ధైర్యానికి ప్రతీకగా నిలిచారు అని చెప్పాలి. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం సాంగ్ మేజర్ చంద్రకాంత్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ మనం మాట్లాడకబోయే స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ గారు. మరి ఈవిడ కూడా 1857 తిరుగుబాటులో ముఖ్యమైన మహిళా నాయకురాలు అనే చెప్పాలి. మరి అవధ్ అనే ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించారు బేగం హజ్రత్ మహల్. లక్నోలో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. ఆమె ధైర్యం, నాయకత్వం మరియు దేశభక్తి భారత స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ విధంగా భారత స్వాతంత్ర పోరాటంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా పోరాడారు. రాణి లక్ష్మీబాయి ధైర్యానికి, సరోజినీ నాయుడు నాయకత్వానికి, అరుణ ఆసఫ్ అలీ ఉద్యమ స్ఫూర్తికి, కస్తూర్బా గాంధీ గారి త్యాగానికి బేగం హజ్రత్ మహల్ పోరాట పటిమకు ప్రతీకలుగా మాట్లాడతారు. వారి త్యాగాలు నేటి తరానికి దేశభక్తి, ధైర్యం, సేవాభావం వంటి విలువలను నేర్పిస్తాయి. సో ఎంతో మంది, ఇంకా వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది మహిళలు ఇలా స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ త్యాగమూర్తులందరినీ కూడా మనందరం స్మరించుకుందాం. మరి అంతటి మంచి వాళ్ళందరూ, వాళ్ళు మనందరికీ ఇంత మంచి స్వేచ్ఛా వాయువులని అందించారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ వాళ్ళందరి స్ఫూర్తితోనే మనం నిజంగా అందరి గురించి తెలుసుకుని మిగతా జనరేషన్ వాళ్ళకందరికీ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి కూడా ఎప్పుడు తెలియజేస్తూ ఉండాలి. సో ఇక ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ ఇక్కడతో అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ సందర్శనరి ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందరే సరి ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. సో ఇక ఈ రోజు సందరే సరిలో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టుకు 12 కొమ్మలున్నాయి, ప్రతి కొమ్మకు 30 ఆకులున్నాయి, అయితే మొత్తం ఆకులు ఎన్నున్నట్టు? సో చాలా సింపుల్ క్వశ్చన్ అయితే అడిగాను, మరి చూద్దాం మన వాళ్ళు ఎవరెవరు మెసేజ్లు పంపిస్తారో. ఆల్రెడీ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఓకే, దెన్ ఆన్సర్స్ కూడా స్టార్ట్ చేసేసాయండి. మరి 8662432144 నెంబర్కి మీ పేరు, ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించేసేయచ్చు. విన్నారు కదా, ఒక చెట్టుకు 12 కొమ్మలు, ప్రతి కొమ్మకు 30 ఆకులున్నాయి, మొత్తం ఆకులు ఎన్ని ఉన్నట్టు? సో నెక్స్ట్ ముఠా మేస్త్రీ నుంచి మీ అందరి కోసం సాంగ్ ప్లే చేస్తున్నాను వింటూ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: भारती एफएम 101.3।
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. సో మనమైతే ముఠా మేస్త్రి మూవీ నుంచి సాంగ్ వినేసాం. 2:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్. ఒక చెట్టుకు 12 కొమ్మలుంటాయి, ప్రతి కొమ్మకు 30 ఆకులు ఉంటాయి, మరి మొత్తం ఆకులు ఎన్ని ఉన్నట్టు అని అడిగాను కదా. మరి ఎవరెవరు మెసేజ్లు పంపించారు, కరెక్టా రాంగ్గా ఏంటి చూసేద్దాం. కామర్తి శంకర్ గారు రాజుల నుంచి ఓన్లీ హాయ్ అని మాత్రమే మెసేజ్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్. వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా

కోమడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, తర్వాత ఆన్సర్ అయితే రాలేదు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ పంపించారు, యా కరెక్ట్ ఆన్సర్ ఏనండి, ఎలాంటి లాజిక్స్ లేకపోతే ఇదే ఆన్సర్ అని చెప్తున్నారు. ఏంటో కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి కూడా ఒక్కొక్కసారి డౌట్లు వస్తూ ఉంటాయి కదా, ఇంత ఈజీగా అడిగారా ఏంటబ్బా అని. సో అది కూడా ఒక టెస్టే. ఓకే దెన్ నెక్స్ట్, మీకు సహా శ్రోతులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మాధవి గారు, ఆంజనేయులు గారు భూదాన్ భోజంపల్లి నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, ఇంకా కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇందాక మాధవి గారు, ఓకే మీరు మాత్రం ఆన్సర్ పెట్టలా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కానీ ఆన్సర్ రాలేదండి. ఎస్ నేను బాగున్నాను. కాదర్ వీరేష్ గారు కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, రాజుల నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపాకు నుండి రమాగారు అండ్ సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ అండి. హాయ్ రేజు గారు, ఎలా ఉన్నారు? మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఎస్, అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్, నల్గొండ నుంచి సెల్వరాజు గారు, వీక్షిత, రాములమ్మ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొడుమూరు మండలం నుంచి మెసేజ్ పంపించారనమాట, కానీ రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్, మచిలీపట్నం నుంచి అనమాట. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి. ఎందుకు రెండు ఆప్షన్స్ పెట్టారు మీరు? ఆ రెండిట్లో ఒకటే కరెక్ట్. నెక్స్ట్ మెసేజ్ కరెక్ట్ ఆన్సర్తో ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు మెసేజ్ పంపించారు, ఫస్ట్ పెట్టిన ఆన్సరే కరెక్ట్ అండి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ పంపించారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడూరు నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి వెన్నెలవల్లి రామకార్తిక మెసేజ్ చేశారు కరెక్ట్గా. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, తులసి, రాఘవేంద్ర, అరవింద కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే రాలేదు. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కొల్లాపూర్ నుంచి హప్పు మెసేజ్ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. పర్షా ఫ్రమ్ నంద్యాల కరెక్ట్ ఆన్సర్. పాలెం ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారా, మీ పేరు సగమే పెట్టారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి గారు, ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా పానముక్కల నుండి సర్దార్ గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, ఓకే ఫణి సత్యశ్రీ ఫ్రమ్ యూకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాన జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు ఫ్రమ్ పాలకొల్లు కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా కరెక్ట్ ఆన్సర్. ఇక ఫైనల్ మన మెసేజ్ ఎవరు పంపించేశారు? తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఇంకా వస్తున్నాయి. నమస్కారం, భోజనం చేశారా? కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు నుంచి శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, ఎస్ చేసేసానండి. డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అందరు కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేస్తారు. ఎందుకో ఒక్కొక్కసారి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలనే కూడా డౌట్ వస్తుంటుంది కదా. సో ఇది ఆ క్వశ్చన్ ఇలాంటిదే, అదే ఇలాంటిదే ఆ క్వశ్చన్. ఒక చెట్టుకు 12 కొమ్మలు, ప్రతి కొమ్మకు 30 ఆకులు ఉన్నాయి, అండ్ మొత్తం ఆకులు ఎన్ని ఉన్నట్లు అని అడిగితే అంతే, అదేంటి సింపుల్గా అడిగేసారా? 12 × 30 = 360. సో ఇదే కదా ఆన్సర్, ఏ లాజిక్ లేకపోతే ఇదే రండి అని చెప్పి పెడుతున్నారు డౌట్గా. ఇంకొంతమంది ఏమో 12 కొమ్మలు అన్నప్పుడు గడియారంలాగా ఆలోచించుకొని 365 అని ఇలా లెక్కబెట్టి చెప్పారు, కానీ

365 అయితే కాదు, 360 అనమాట ఆన్సర్. ఓకేనా? సో 360 అని అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసేసి పంపించేశారు. ఇక నెక్స్ట్ ఇవాళ సందేశ్ నదిలో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే,

ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఒక గదిలో 100 మంది ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి గదిలోకి వచ్చాడు. 40 మంది బయటకు వెళ్ళిపోయారు. తర్వాత మరో 10 మంది లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆ రూమ్లో ఎంతమంది ఉన్నట్టు వినారా? ఒక రూమ్లో 100 మంది ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. 40 మంది బయటకు వెళ్ళారు. తర్వాత 10 మంది లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆ గదిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్బిన్తో చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 టు 56 దాటి 50 సెకండ్స్ అయిపోయింది కదా. సో మనమైతే సాంగ్ అయితే వినేసాం ఫ్రమ్ ద మూవీ లక్ష్యం. ఇక నెక్స్ట్ అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ చాలా మంది ఇప్పటిదాకా 50 మెసేజ్లు అయితే వచ్చేసాయి. మరి ఇక 3 మినిట్స్ టైం ఉంది, తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వింటాం.

దాని తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఇంతకు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక గదిలో 100 మంది ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి గదిలోకి వచ్చాడు, 40 మంది బయటకు వెళ్లారు, తర్వాత 10 మంది లోపలికి వచ్చారు. మరి ఇప్పుడు ఆ గదిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 100 అనుకుంటున్నాను మేడం అని చెప్తూ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక 42 మెంబర్స్ అంటూ ఎం నరేష్ మెర్సీ విజయ రోజా గారు మెసేజ్ పంపించారు ముసాపేట మహబూబ్ నగర్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. ఇక శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి సెల్వరాజు గారు, వీక్షిత రాములమ్మ కరెక్ట్ ఆన్సర్. జగిత్యాల అయ్యప్ప కాలనీ నుంచి ప్రకాష్ అండ్ సుజాత, చోటు శ్రీజన్, కార్తికేయ తనయ్ అండ్ మనీష్ రజిత కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి ప్రీవియస్ క్వశ్చన్కి పంపించారు 360 అంటూ. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ అయితే కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ యూకే కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదమ్, రాజేష్ అండ్ అంబికా సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, సారీ ఇంటి పేరు అది, గనగలూరు రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సంతోష్ అండ్ శ్రావ్య, కార్తికేయ కర్నూలు డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ మాలగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెనల్వల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్ అండ్ అనురాధ రాంగ్ ఆన్సర్ అండి. మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు దొరవారి సత్రం నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఆత్మకూరు నంద్యాల నుంచి కలీం అండ్ మెహబూబ్ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఉన్నాయి మెసేజెస్ చదువుతాను, న్యూస్ తర్వాత మరిన్ని మెసేజెస్ అండ్ ఆన్సర్ కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम, నేను మీ సరిత। దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి। ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు। యువశక్తి వికసిత భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు। రాష్ట్ర రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్రస్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు। రాష్ట్రంలో శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు। శ్రీశక్తికి సంవత్సరం, రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు। కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి। ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు। దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ ఈరోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది। గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు। రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు। విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో గత రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సులు చేసే అవకాశాన్ని సి రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు। 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు

ప్రారంభమవుతాయని తెలిపారు. దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోగా పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువట రూపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: भारती FM 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను మీ ఆర్జే తేజు. ఇక సందర్స్ నది ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా. సో 3:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మన వాళ్ళు చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. ఒక గదిలో 100 మంది ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. 40 మంది బయటకు వెళ్ళిపోయారు. తర్వాత 10 మంది లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆ గదిలో మొత్తం ఎంత మంది ఉన్నారు అని అడిగిన దానికి కరెక్ట్ గా మెసేజ్లు పంపించేశారు. ఇంకా ఎవరెవరు, కొంకల గ్రామం నుంచి గురు లహరి తులసి అండ్ రాఘవేంద్ర అరవింద, కరెక్ట్ ఆన్సర్ పూజారి ధనుంజయ గారు అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి అనమాట. తర్వాత కరెక్ట్ ఆన్సర్ గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరుపల్లి నెల్లూరు డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత బోడక హరికృష్ణ, వసంతలక్ష్మి, హేమశ్రీ అండ్ మంజునాథ్, శ్రీకర్ బాబు గోనెగండ్ల కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల గారు, నల్గొండ నుంచి శివాజీ అండ్ సందీప్ మెసేజ్ చేశారు కరెక్ట్గా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు నుంచి శంకర్పల్లి నుంచి స్పందన గారు అండ్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. కన్నయ్య గారు మామిడి గుంటపల్లి ఐరాల మండలం చిత్తూరు డిస్టిక్ అంటూ 139 మంది ఉన్నారు అంటున్నారా? కాదండి, రాంగ్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి లక్ష్మణరావు గారు కరెక్ట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్ అండ్ సుభద్ర, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ ఎం దేవి జయన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు కరెక్ట్గా. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జనార్దన్ గారు అన్నమయ్య డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కొల్లాపూర్ నుంచి హప్పు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఈరోజు మాకు ఎగ్జామ్ లెక్కల ఎగ్జామ్స్ లాగా ఉందిగా మేడం అంట, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అలానే ఉంటాయి, ఆన్సర్ అయితే యా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే అంటూ ఆన్సర్ కూడా కరెక్ట్గా వచ్చింది మెసేజ్, బట్ మీ పేరు అయితే రాలేదు. నెక్స్ట్ రామచంద్రరావు గారు ఒక మెసేజ్ వచ్చింది రామచంద్రరావు గారి నుంచి, విషెస్ ఓన్లీ. అక్కరపక్క నుండి రమ అండ్ సుధాకర్ 149 అంటున్నారా? రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్. పోలపల్లి శ్రీనివాస్ అండ్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ చేశారనమాట, సిరిసిల్ల జిల్లా.

ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి సుధాకర్ కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయర్ మోహన్జీ రోజా కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ బట్ రాంగ్ ఆన్సర్ అండి. పల్లవి అండ్ చిన్న కానూరు నుంచి మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ ఎక్కడ లేదు. తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు జిల్లా కొడుమూరు మండలం నుంచి చేశారనమాట. ముల్లగుర్తి విలేజ్ బట్ రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి మెసేజ్ చేశారు డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్గా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట అన్ని. ఇంకొక లాస్ట్ మెసేజ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు కరెక్ట్గా. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ పద్మాబాయి మెసేజ్ చేశారు కరెక్ట్గా. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. ఇక ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఫస్ట్ ఆ గదిలో 100 మంది ఉన్నారు, అయితే ఒక వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు అన్నాను. అంటే 101 మెంబర్స్ అవుతారు, అందులో నుంచి 40 మెంబర్స్ బయటకు వెళ్ళిపోయారు. అంటే 101 మైనస్ 40 61, తర్వాత 10 మెంబర్స్ లోపలికి వచ్చారు. సో 61 ప్లస్ 10 71. సో ఆన్సర్ వచ్చేసి 71 అదనమాట ఆన్సర్. సో ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక ఎలాగో ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డే రోజున ఇండిపెండెన్స్ డే 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, మరి దీనికి సంబంధించి ఒక ప్రశ్న అయితే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్, ఒక ఏదో ఒక ఇతివృత్తంతో మనం జరుపుకుంటూ ఉంటాం కదా, మరి ఈ సంవత్సరం ఏంటి ఆ ఇతివృత్తం? 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తం ఏంటి? సో మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి, తెలుగులో అయినా పర్లేదు ఇంగ్లీష్లో అయినా పర్లేదు. మీరు ఆన్సర్ కరెక్ట్గా పంపించిన వాళ్ళకి నేమ్స్ అన్నీ కూడా చక్కగా అనౌన్స్ చేస్తాను, మీరు పేర్లన్నీ కూడా. సో నీట్గా పంపించండి అర్థమయ్యేటట్టు, ఓకేనా? సో 2-3 ఆప్షన్స్ నాకే ఇవ్వద్దు, నేను వాటిలో ఏదో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవడాలు కాకుండా కరెక్ట్ ఆన్సర్ మీరే పెట్టండి. 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తం ఏంటి? కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు 71 అంటూ. సో ఇవన్నమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: भारती FM 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇక నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తం ఏంటి ఈసారి అని అడిగాను. మరి 3:16 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక సందర్శనండి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నెక్స్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించేసారో చూసేద్దామా. సో మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా నేను చదివేస్తాను టకటక. ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే రాంగ్ అని చెప్తా. కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి మెసేజ్ పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడి నుంచి మెసేజ్లు స్టార్ట్ అయిపోయాయి. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కామర్తి శంకర్ గారు ఫ్రమ్ రాజోలీ, ప్రీవియస్ క్వశ్చన్కి పెట్టారనమాట మీరు. సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. బాలం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, సుభద్ర గారు మొండ్రాయి గ్రామం నుంచి

పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి, రాజుల నుంచి జయన్న గారు, ఎం నరేష్ మెర్సి విజయ అండ్ రోజా ఫ్రమ్ ముసాపేట మహబూబ్ నగర్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, తర్వాత మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూధాన్ పోచంపల్లి, పూజారి ధనంజయ గారు అనంతపూర్ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప, ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్, నున్న నుంచి శోభారాణి గారు ఫ్రమ్, తర్వాత రంగారావు, సాగర్, చాందిని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, తర్వాత ఎస్ఎం భాష మైదుకూర్ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, గనగలూరు గ్రామం రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, మహబూబ్ అండ్ కలీం ఫ్రమ్ ఆత్మకూర్ నంద్యాల, నెక్స్ట్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణిక్య శంకర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద అండ్ జానకిరాజు, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు, కొంగల గ్రామం నుంచి గురు, లహరి, తులసి, రాఘవేంద్ర అండ్ అరవింద, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ మాధోని మండలం, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నల్గొండ నుంచి సందీప్ అండ్ శివాజీ, పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య గారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న గారు, దస్తగిరి సంధ్య గారు, యాస్మిన్ అండ్ సాధియా, ప్రొద్దుటూరు కడప జిల్లా, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుంచి, గడ్డం మంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నంద్యాల జిల్లా ప్రియా శ్రీనివాసరెడ్డి, ఊట్కూరు నారాయణ జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి అండ్ అజయ్ శృతి, స్వప్న గారు, స్వప్న ఏంటి రిపీట్ చెయ్యండినా, ఏం రిపీట్ చేయాలి, క్వశ్చన్ ఆల్రెడీ నేను చదివాకే మెసేజ్ చదువుతున్నా. తర్వాత నెక్స్ట్ ఒక మెసేజ్ వచ్చింది కానీ ఆన్సర్ ఐ మీన్ మీ పేరైతే లేదు. ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, రామకృష్ణ గారు, సునీత ఫ్రమ్ రాజోలి, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, నిజామాబాద్ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నల్గొండ నుంచి సెల్వరాజ్ గారు, వీక్షిత, రాములమ్మ, ఓకే, అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి, కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ అండ్ అనురాధ, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఎం నరేష్, మెర్సి, విజయ అండ్ రోజా ఫ్రమ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవ్వనమాట, అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. సో ఈసారి 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తం ఏంటి అంటే, రెండున్నాయండి, రెండు మేజర్గా రెండింటిని ఈసారి దృష్టి పెట్టబోతున్నారు. 150 ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం, అంటే ఇప్పుడు వందే మాత్రం గేయం వచ్చి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అలాగే యువశక్తి ఫర్ వికసిత్ భారత్, సో 2047 కల్లా కూడా యువశక్తి ఫర్ వికసిత్ భారత్ అనే ఒక థీమ్ తీసుకుని ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరగడం జరిగింది. అండ్ అలాగే వీటితో పాటుగా ఇంకొకటి కూడా ఉంది, సో అది కూడా చెప్తాను. స్వేచ్ఛను గౌరవించడం, అలాగే భవిష్యత్తుకు స్ఫూర్తినివ్వడం, సో ఇది కూడా మెయిన్ థీమ్ అనే చెప్పాలి 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తంలో భాగంగా. 150 సంవత్సరాల వందే మాతరం, అలాగే యువశక్తి ఫర్ వికసిత్ భారత్, వీటితో పాటుగా మనం జనరల్గా స్వేచ్ఛని గౌరవిస్తూ భవిష్యత్తు తరానికి స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలి అనే ఒక థీమ్తో కూడా ఈసారి మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. అదనమాట విషయం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఫస్ట్ టైం మనకి 1947లో ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి కదా. అయితే ఆ ఫస్ట్ టైం జరిగినప్పుడు ఒక వ్యక్తి ఒక వాయిద్య

అని వాయించారనమాట, సంగీత వాయిద్యం. సో ఆ వాయిద్యం పేరు షెహనాయ్. సో మీకు తెలిసే ఉంటుంది, షెహనాయ్ అని ఒకటి ఉంటుంది సంగీత వాయిద్యం. 1947 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షెహనాయ్ వాయించారు? సో వింటున్నారు కదా క్వశ్చన్ని, 1947 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షెహనాయ్ని వాయించారు? సో ఆ షెహనాయ్ని వాయించిన వ్యక్తి ఎవరో తెలిస్తే నాకు పేరుని మెన్షన్ చేయండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఇందాక మనమైతే సాంగ్ వినేసాం బావ గారు బాగున్నారు సినిమా నుంచి. మరి నేనడిమితే మిమ్మల్ని అడిగాను కదా ఒక క్వశ్చన్, సందర్శన ఈ ప్రోగ్రామ్ లో 1947 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షహనాయి వాయించారు? సో ఆయన ఆ వేడుకల్లో తన సంగీత వాయిద్యమైన షహనాయితోనే దేశానికి శుభాకాంక్షలు తెలిపారనమాట. అలా శుభాకాంక్షలు తెలిపిన తొలి భారతీయుడు కూడా ఆయనే. మరి ఆయన పేరేంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. మరి చూద్దాం ఎవరెవరు పంపించేశారు. ఇప్పటిదాకా 50 పైనే వచ్చాయి మెసేజ్లు నాకు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కూడా కరెక్ట్గానే మెన్షన్ చేస్తున్నారండి పేర్లు. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజౌలి మండలం, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, పెడన జోగులందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ అండ్ రోజా, మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి, ఎం నరేష్ మెర్సి విజయ గారు, డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు, తర్వాత కొల్లాపూర్ నుంచి సోని, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ సంధ్యా అండ్ యాస్మిన్ సాదియా ఫ్రమ్ ప్రొద్దటూరు కడప జిల్లా, నున్నూరు నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవిరాన్, శ్రీయాన్స్, రుత్విక, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అనంతపురం నుంచి దిలీప్ అండ్ కీర్తి, చిన్మయి, కొంకల గ్రామం నుంచి గురులహరి, తులసి, రాఘవేంద్ర, అరవింద, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ అండ్ అనురాధ, నాసికా వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, రాజేష్ గారు, అంబికా, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, ఎస్ఎం భాషా గారు మైదుకూర్ నుంచి, జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని, కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, పూజారి ధనుంజయ గారు అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి, ఒక్కరు కూడా

స్పాన్సర్ పెట్టలేదండి, అందరూ కూడా కరెక్ట్గా పెడుతున్నారు. విజయ్ పరమేష్ అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి. ఓకే, ఆన్సర్స్ బాగానే తెలిసిపోతున్నాయి. ఎంత ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ అంటే ఇంకా ఆమాదం తెలియకపోతే ఎలాగా. అంతేనా, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. మహబూబ్ అండ్ ఖలీం ఆత్మకూరు నంద్యాల నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. ఎంఎస్ దుర్గారావు గారు నాకు తెలియదు కానీ అని చెప్పేసి ఆన్సర్ అయితే పెట్టారు మీరు. పలానా వ్యక్తి అయి ఉండొచ్చు అంట, సో ఆ వ్యక్తే. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. నల్గొండ నుంచి శివాజీ అండ్ సందీప్. అండ్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య గారు. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అండ్ అక్తర్ వలీ బాషా. ఓకే, నెక్స్ట్ కన్నయ్య గారు మామిడిగుంటపల్లి ఐరాల మండలం చిత్తూరు జిల్లా. నల్గొండ నుంచి సెల్వరాజ్ అండ్ వీక్షిత రాములమ్మ. నెక్స్ట్ మెసేజ్, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా. మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తలంపాడు దొరవారి సత్రం మండలం నుంచి పెట్టారు మెసేజ్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా. నాగార్జున లక్ష్మి అండ్ సింధు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్. జగిత్యాల జిల్లా బొగ్గారం నుండి తిరునగరి ప్రకాష్, సుజాత, చోటు అండ్ కార్తికేయ. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం నుండి అనమాట కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ చాణిక్య, శంకర్ కుమారి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముల్లగుర్తి విలేజ్ కర్నూలు జిల్లా నుంచి పెట్టారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. వెంకటేష్ గారు ఫ్రమ్ నందిపేట్, కానీ ఆన్సర్ రాలేదు. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం సూపర్. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా పెట్టారు, ఎవరో ఒక్కళ్ళే మాత్రమే రాంగ్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే,

1947లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షెహనాయి వాయించి తన సంగీత వాయిద్యంతో షెహనాయిని వాయించి దేశానికి శుభాకాంక్షలు తెలిపిన తొలి భారతీయుడు ఎవరో తెలుసా? ద ఫేమస్ సంగీత వాయిద్యకారులు అన్నమాట మన ఇండియాకి సంబంధించిన బిస్మిల్లా ఖాన్ గారు. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అని పిలుస్తాము. సో ఆయన 1947లో అప్పుడు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన సంగీత వాయిద్యమైన షెహనాయితో దేశానికి శుభాకాంక్షలు తెలిపారనమాట. సో ఆ విధంగా తెలిపిన తొలి భారతీయుడు బిస్మిల్లా ఖాన్ గారు. సో అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ఎవరంటే కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. తర్వాత కే రామలింగప్ప గారు కొసిగి మండలం కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. సో ఇంకా ఓకే ఇవన్నమాట. సో ఈ క్వశ్చన్కి వచ్చిన మెసేజెస్ అయితే మొత్తం కూడా చదివేశాను. సో ఇక నెక్స్ట్ ఒక సాంగ్ ప్లే చేస్తాను. దానికంటే ముందు మరి ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి కదా. ఇవాళ మన సందర్శన నడిలో నెక్స్ట్ నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఒక సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ క్యారెక్టర్లో నటించారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి మీకు ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. విన్నారు కదా, ఒక సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ పాత్రలో చిరంజీవి గారు నటించిన సినిమా పేరు ఏంటి? సో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, కాదర్ వీరేష్ గారు రాజౌలి మండలం నుంచి అనమాట, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ అని చెప్పేసి మెసేజ్ పంపించారు. ఓకే దెన్. సో మరి ఇప్పుడు నేను అడిగిన చిరంజీవి గారి దిస్ క్వశ్చన్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ పాత్రలో నటించిన సినిమా పేరు. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

BFM 101.3 సాంగ్ వినేశారు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:48 అయిపోయింది క్లాక్ లో. ఇక మనమైతే సందర్శనీ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. నేను మీ ఆర్జే తేజు. సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ పాత్రలో చిరంజీవి గారు నటించిన సినిమా పేరు ఏంటి అని అడిగాను. చాలా మంది కరెక్ట్ గా గెస్ చేసి పంపించేశారు. 55 మెసేజ్లు అయితే వచ్చాయి, చూద్దాం. ఇక కేదర్ గారు, కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ చేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు భాస్కర్ టైలర్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, తర్వాత కొల్లాపూర్ నుంచి సోనీ గారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు, రాజోలి నుంచి జయన్న గారు, గౌస్ గారు ఫ్రమ్ పామిడి అనంతపూర్, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ అండ్ రోజా, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, తొమ్మండ్రు సతీష్ వర్మ వీరవల్లి నుంచి, నెక్స్ట్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, దారిపనేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ బెడన, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, మహబూబ్ అండ్ కలీం ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి, రాఘవేంద్ర ఫాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక, అంగర కళాధర్ శారదా గారు న్యూఢిల్లీ నుంచి, అంగర కళాధర్ అండ్ శారదా గారు న్యూఢిల్లీ నుంచి, కుసుమ గారు ఫ్రమ్ అమ్మటినగర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, తర్వాత తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణిక్య, శంకరకుమారి కర్నూలు జిల్లా నుంచి, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగరి ప్రకాష్ అండ్ సుజాత, చోటు కార్తికయ్య, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, కోడుమూరు నుంచి నాగెళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, పూజారి ధనుంజయ గారు ఫ్రమ్ అనంతపూర్ జిల్లా, ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమ్మాంబి గారు, అక్తర్ అండ్ వలీభాష, తర్వాత ఎస్ఎం భాషా గారు ఫ్రమ్ మైదుకూర్, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా, నందిపేట నుంచి వెంకటేష్ గారు, తర్వాత ప్రతిబంధ్ చిత్రమా కె రామలింగప్ప కొస్సిగి మండలం కర్నూలు జిల్లా నుంచి చేశారు మెసేజ్. ప్రతిబంధ్ కాదండి, తెలుగు సినిమా నేనే అంటుంది, హిందీ కాదు. నేతాజీ మస్తానీ అలాగే గౌస్ భాషా, అశ్వక్ అండ్ అప్సర్ నాయుడుపేట నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు. నున్న నుంచి శోభరాణి గారు, సాగర్ చాందిని, అవినాష్ రంగారావు, రియాన్స్ రుత్విక, కెవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కన్నయ్య మామిడిగుంటపల్లి ఐరాల మండలం చిత్తూరు జిల్లా, కొంకల గ్రామం నుంచి గురులహరి, తులసి, రాఘవేంద్ర అండ్ అరవింద, ఎంఎస్ దుర్గారావు గారు, తర్వాత ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, జి దివ్యాభాయి, అజయ్ అండ్ శృతి, నాసికా వేణుగారు ఫ్రమ్ దేశాయిపేట. యుద్ధభూమి అంటున్నారా? కాదండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, సందర్శ నడిలో ఈరోజు మీరు వినిపించిన పాటలు నిజమైన సందర్శ నడి అనిపించాయండి, థ్యాంక్ యూ అంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్. సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, తర్వాత జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. కామర్తి శంకర్ గారు మీరు కొంచెం తప్పు

ఆన్సర్ అయితే పెట్టేశారు మొత్తానికి. సో చిరంజీవి గారి సినిమానే కానీ అదైతే కాదండి. కేతన్ ఫ్రమ్ అనంతపూర్ యుద్ధభూమి అంటున్నారు. కాదు, గద్వాల జిల్లా నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి అండ్ శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ స్టాలిన్. అందరు కూడా స్టాలిన్ అని పెట్టేశారు మొత్తానికి. సినిమా కబుర్లు, ఐ మీన్ సినిమా నాలెడ్జ్ మనకి ఎంతైనా బాగుంటుంది. సో ఒకరిద్దరు మాత్రం ఠాగూర్ అని, యుద్ధభూమి అని ఇలా పెట్టారు తప్ప అందరూ స్టాలిన్ అని కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. సో ఇదన్నమాట వాళ్ళకి మన సందేశం. మొత్తానికి మన చిరంజీవి గారు నటించిన ఫిలిం స్టాలిన్ అనమాట, అది మేజర్ స్టాలిన్గా కనిపిస్తారు మన దాంట్లో. అండ్ ఇందులో ఒక థీమ్ కూడా తెలుసు కదా, అంటే ఒక కాన్సెప్ట్, సహాయం ఒకరికి కాదు ముగ్గురికే సహాయం చేయండి అనే ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే వచ్చింది. సో ఇది వాళ్ళకి మన సందేశం. అది ఫైనల్గా స్టాలిన్ నుంచి మంచి సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నారు. తర్వాత వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రధాన వేడుకల్లో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. హర్ఘర్ తిరంగా, ఘర్ఘర్ తిరంగా, హర్మన్ తిరంగా పిలుపులో భాగంగా ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని, సమైక్యతను చాటుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె కౌసర్ బాను తెలిపారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి మరియు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్, గట్టిమేలు తలపెట్టవోయ్ అన్న మహాకవి గురుజాడ అప్పారావు మాటలను ప్రతి ఒక్కరూ మననం చేసుకుందామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులందరినీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నివాళులర్పిద్దామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో పోర్టల్లో అన్ని వివరాలను నమోదు చేయాలని సూచించారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సు చేసే అవకాశాన్ని శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటన తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో, జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభం అవుతాయని, దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి 20వ తేదీలోపు పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. నేను ఆల్రెడీ 2 సాంగ్స్ ప్లే చేసేసాను కదా, ఇంతకీ నేను ప్లే చేసిన పాటలను బట్టి ఈ రోజు థీమ్ ఏమై ఉంటుంది అని ఆలోచించారా? సో హీరోయిన్ థీమ్ అనమాట. సో ఒకే హీరోయిన్ సాంగ్స్ ఈ రోజు మనం వివిధాల్లో వినబోతున్నాం. ఆల్రెడీ 2 బ్యూటిఫుల్ సాంగ్స్ లో ఉన్న కామన్ విషయం ఏంటండి, దేవదాస్ అండ్ పోఖ్రి ఈ రెండింటిలోనూ ఇలియానా హీరోయిన్. తన ఫస్ట్ మూవీ అండ్ సెకండ్ మూవీ సాంగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇలియానా సాంగ్స్ అయితే మీ అందరి కోసం వినిపిస్తాను ఇవాళ మన వివిధ ప్రోగ్రామ్ లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: Bharti FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాలుగు గంటల 50 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ నేను హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాను. హ్యాపీనెస్ గురించి మాట్లాడడానికి ఏముంటుందండి అంటారా, హ్యాపీనెస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ సంథింగ్ టు బి ఫెల్ట్, ఇట్ ఈస్ అ ఫీలింగ్, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. మీరు ఎన్ని మాటలు చెప్పినా గానీ దాని గురించి ఏం చెప్తాను అంటే ఎస్, అందుకే అంటాను వింటూ ఉండండి వెనిల ప్రోగ్రామ్ విత్ మీ. నేను చెప్పినట్టు చేస్తే మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు. ఎవరికి హ్యాపీగా ఉండాలని ఉండదండి, పరిస్థితుల ప్రభావాల వల్ల చాలా మంది ఉండలేకపోతారు, ఆ రొటీన్ లో ఫిక్స్ అయి బయటికి రాలేకపోతారు. కానీ హ్యాపీనెస్ మనం స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ అ ఫ్రేమ్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ యూ కెన్ డూ ఇట్. చాలా మంది చేయలేక వాళ్ళు ఉన్న దాన్ని యాక్సెప్ట్ చేసేసి లైఫ్ ఇస్ స్ట్రగుల్, లైఫ్ ఇస్ పెయిన్, లైఫ్ ఇస్ సఫరింగ్ అని సొంత డెఫినేషన్స్ చెప్పుకొని వాళ్లేగాక ఇతరులను కూడా సఫర్ చేస్తూ ఉంటారు. సో వాట్ యు నీడ్ టు డూ ఇస్, ఆనందాన్ని ఎలా సాధించగలం, సింపుల్ గా చెప్పాలంటే ఏం చేస్తే ఆనందంగా ఉండగలం అంటే కొన్ని సూచనలు చేశారు చాలా మంది ఎక్స్పర్ట్స్. ఏమిటో చూసి మనము ఆనందాన్ని ఎలా పెంపొందించుకోవాలో, మన జీవితంలో ఎలా తెలుసుకోవాలో ఇవాళ వెనల ప్రోగ్రాంలో తెలుసుకుందాం. లైఫ్లో మీకేం కావాలి అని అడిగితే ఎవరైనా హ్యాపీనెస్ కావాలనే చెప్తారు. ఎందుకంటే ఇవాళ చేసే మీ వర్క్, చదువులు, ఎడ్యుకేషన్ ఇవన్నీ దేనికోసం అండి? వైఆర్ పీపుల్ లెర్నింగ్ స్కిల్స్? బయటికెళ్ళి చూస్తే లేబర్ వర్క్ చేస్తూ ఉంటుంది, అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో ఒక వర్క్ అవుతూ ఉంటుంది, రోడ్ల పక్కన ఎవరో ఊడుస్తూ ఉంటారు, డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు ఇంకో పని చేస్తూ ఉంటారు, స్టూడెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, హౌస్ వైఫ్ తన పని చేస్తుంది, ఇవన్నీ దేనికోసము అని అడిగితే హ్యాపీ లైఫ్ కోసమనే ఆన్సర్ ఇస్తారు కదా. ఆనందానికి సంపాదనకి సంబంధం లేదని అందరూ అంగీకరించే వాస్తవం, ఆనందం మన మనసులోంచే వస్తుంది, ఆనందం మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది.

ఆనందానికి లింగ వివక్ష లేదు. రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో మీరు ఆనందాన్ని ఎలా పొందగలరు అని అడిగితే సుమారు 90% మంది ఆనందాన్ని కంట్రోల్ చేసుకోగలం అనే బదులిస్తారు. మీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి? ఒక పెన్ పేపర్ తీసుకుని కూర్చొని దీనికి సమాధానం రాసుకోండి. మీకేమేమి ఆనందిస్తావో అంత ఒక లిస్టులా తయారు చేసుకోండి. మీ లిస్టులో కనీసం 80% మీరు ఈ క్షణాన్ని తీర్చుకోగలిగేవి ఉంటాయి. మిగిలిన 20% సరైన ప్లానింగ్, ఎఫర్ట్ పెడితే అయిపోతాయి. మీ లిస్ట్ రాసుకున్నాక ఒక్కొక్కటి తీర్చుకుంటూ రండి. దిస్ అ వెరీ యూస్ఫుల్ టిప్. మీ అలవాట్లు కొన్ని మార్చుకోండి. అవే అలవాట్లతో, అదే ప్రవర్తనతో, ఏదో రొటీన్తో అదే లైఫ్ వస్తుంది. మీ లైఫ్ మారాలంటే ఆ లైఫ్కి తగిన అలవాట్లు, ప్రవర్తన, రొటీన్ అలవాట్లు చేసుకోండి. మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో అది చేయండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఆనందం ఇంకొకరి బాధకి కారణం కాకూడదు. జనరల్గా హ్యాపీనెస్ హ్యాపీనెస్ అని అందరూ కోరుకుంటారు, కానీ వాళ్ళు డైలీ చేసే పనులు మాత్రం సేమ్ ఉంటాయి. సేమ్ వర్క్ చేస్తే సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వర్క్లో కూడా కొంచెం చేంజ్ ఉండాలి. మన బిహేవియర్లో, మన కండక్ట్లో అన్నిట్లో చేంజ్ ఉండాలి. మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. మీ బలాలు, మీ బలహీనతలు, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అంచనా వేసుకోండి. మీ బలాన్ని ఉపయోగించే అవకాశాలు క్రియేట్ చేసుకోండి. మీ బలహీనతను పోగొట్టుకునే అవకాశాలను అన్వేషించండి. అయితే ఇది పూర్తిగా మీరే చేసుకోవాలి. ఎవరి అభిప్రాయం అడగండి. మీ మీద మీ అభిప్రాయం ఏమిటి? నిర్మోహమాటంగా సమాధానం రాసుకోండి. మీ లిస్ట్లో, మీ డైరీలో, మీ బుక్లో రాసుకోండి. మీరు జర్నలింగ్ చేసిన వాళ్ళైతే రెగ్యులర్గా ఇవన్నీ ఎమోషన్స్, ఫీలింగ్స్ రాసుకోండి. మీకు ఏవి హ్యాపీనెస్ ఇస్తాయి, ఏవి ఇవ్వవు అని ఇంకో లిస్ట్ తయారు చేసుకోండి. ఏవేవైతే ఇవ్వవో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయకండి, వాటిని స్లోగా వదిలేయండి. ఏవేవి ఇస్తాయో వాటివైపు పరిగెత్తుదాం. ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి. కంపేర్ చేసుకున్నామంటే బాధని ఆహ్వానించినట్లే, ఆనందాన్ని వీడుకోలు పలికినట్లే. కంపారిజన్ మీ గతంతో ఉండాలి, ఇంకొకరితో కాదు. మీరు నడుస్తున్న బాటకి పక్క బాటలో కొంత మీకు నచ్చేది ఉండొచ్చు. అలాగని మీ బాట మారారనుకోండి, ఇంకో పక్క బాటలో ఇంకోటి కనబడుతుంది. ఇలా మారుతూ పోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరున్న బాటలో ఎలా ఆనందంగా ఉండాలి అని ఆలోచించండి. ఏదో బయట కనబడుతూ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మన లైఫ్లో ఉండే ఆనందాలు మనకు తెలుస్తాయి, కానీ మనం వేరే వాళ్ళని చూసి అక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం. ఇలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే మన డెస్టినేషన్కి చేరుకోలేం, బాటలు మారుతూ ఉంటాం అంతే. మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోండి. ఒక డైరీ దగ్గర పెట్టుకుని మీ ప్లాన్స్ అన్ని వివరంగా రాసుకోండి. రేపు ఏం చెయ్యాలి, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఇలా ఒక పద్ధతి ప్రకారం రాసి పెట్టుకుంటే ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం తేలిక. ఇవేవో పెద్ద గోల్స్ మాత్రమే అనుకోకండి. ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్ళాలి, వారానికోసారి ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళాలి, లేదా ఒక మంచి డెస్టినేషన్కి వెళ్ళాలి, బాండింగ్ పెరగాలి. ఈ ఇయర్ ఎండ్ లోపు ఒక ట్రావెల్ డెస్టినేషన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రతిరోజు మీకు ఇష్టమైన పని ఒకటి చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధమైపోతుంది. నెగటివ్ థాట్స్ని రానియకండి. లైఫ్లో ప్రతిరోజు ప్రతి పూట మనం అనుకున్నట్లే, మనం ప్లాన్ చేసినట్టే జరగవు. మిమ్మల్ని మీరు మరీ ఎక్కువగా క్రిటిసైజ్ చేసుకోవడం వంటివి మిమ్మల్ని కిందికి లాగుతాయే తప్ప ఎదగనీయవు. మీకు ఒక నెగటివ్ థాట్ రాగానే దాన్ని బయటికి పంపేయండి. మంచిని వెతికి పట్టుకోండి. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. దాని గురించి ఆలోచించండి. అలాగే మీలో ఉన్న మంచిని కూడా గుర్తించండి. దాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. చాలా అపార్థాలు, అనుమానాలు క్లియర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే వస్తాయి. మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయడమే కాదు, అవతలి వారి నుండి కూడా క్లియర్ కమ్యూనికేషన్ని ఆశించండి. వాళ్ళు చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఇంకొకసారి క్లియర్గా చెప్పమని అడగండి. తప్పేం లేదు. మంచి మెమరీస్ని, జ్ఞాపకాలను ఆలోచించండి. ఇవాళ ఒక మంచి ఎక్స్పీరియన్స్ రేపటికి మంచి జ్ఞాపకం అవుతుంది. రోజుకు కనీసం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ జీవితం మొత్తం చక్కటి జ్ఞాపకాల పరిమళాలతో గుబాళిస్తూ ఉంటుంది. మీరు కావాలనుకున్నట్టు లైఫ్ని ఊహించుకోండి. విజువలైజ్ యువర్ లైఫ్ యాజ్ యూ వాంట్. ఊహ ఎప్పుడూ వాస్తవానికి బలాన్ని ఇస్తుంది, మీ ఊహని నిజం చేసుకోవడానికి కావలసిన శక్తినిస్తుంది. మన హడావుడి ఉరుకుల పరుగుల జీవితాలు ఒక్కసారి పెద్ద కుదుపతో ఆగినట్లవుతుంది. ఇప్పటికే ఇండియాలో మెంటల్ హెల్త్, క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తు మానసిక అనారోగ్యం గురించి సరైన అవగాహన, గుర్తింపు లేవు. శారీరక అనారోగ్యాల లాగానే మానసిక అనారోగ్యానికి కూడా చికిత్స ఉంది, కానీ కోలుకోవడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. సరైన సమయంలో సమస్యని గుర్తించకపోతే, అందించవలసిన చికిత్స అందించకపోతే ఈ కోలుకునే సమయం ఇంకా ఎక్కువ అవుతుంది.
మానసిక ఆరోగ్యానికి అవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టి వాటిని గమనించుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

0: పడుకోవచ్చు. అవేంటంటే, మనం ఫాలో అవుతున్న డిజిటల్ లైఫ్ స్టైల్ వల్ల మొదటి ఇంకా సీరియస్ ఎఫెక్ట్ పడేది మన నిద్ర మీదే. పైగా ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయి ఈ తరుణంలో అన్ని వేళలా పనులు జరుగుతూనే ఉన్నాయి. అన్ని షిఫ్ట్లోనూ ప్రజలు పనిచేస్తున్నా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నిద్ర ఒక లగ్జరీ కాదు, శారీరక మానసిక ఆరోగ్యానికి అత్యవసరమైన ఒక ప్రక్రియ. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రకి ముందు కంప్యూటర్ మీద వర్క్ చేయడం, మొబైల్స్లో చాటింగ్, టాబ్లెట్స్ యూస్ చేయడం, టీవీ చూడడం సహా అవాయిడ్ చేయాలి. అలాగే నిద్రకి ముందు కెఫైన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. అందుకే వీటిని కూడా అవాయిడ్ చేయాలి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా కూడా ఆఫీస్కి వెళ్లి పనిచేస్తే ఎలాంటి రొటీన్ ఫాలో అవుతారో అదే రొటీన్ ఫాలో అవ్వండి. మీ పాత టైం టేబుల్ని మార్చవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఆఫీస్కి వెళ్లి కొలీగ్స్తో కలిసి పనిచేసినప్పుడు ఎలా అయితే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం, నీట్గా డ్రెస్ అవ్వడం వంటివి చేస్తారో ఇప్పుడు కూడా అలాగే చేయండి. వీడియో కాల్స్ చేయండి. మీకు నచ్చిన విషయాల్లో ఉన్న ఆన్లైన్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సాధారణంగా శారీరక మానసిక ఆరోగ్యానికి విడిగా చూస్తారు, కానీ ఓవరాల్ హెల్త్ విషయం వచ్చేటప్పటికీ రెండు కలిసిపోతాయి. ఫిజికల్ హెల్త్ బాగుంటే అలర్ట్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎఫిషియెంట్గా పనిచేయగలరు, నిర్ణయాలు తీసుకోగలరు. ఫిజికల్ హెల్త్కి సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ ఈటింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే ఇది చాలా మంచిది. సెల్ఫ్ కేర్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, 8 గంటలు ప్రశాంతమైన నిద్ర, ఫిజికల్ హెల్త్ మీద శ్రద్ధ పెట్టడం, రిలాక్స్ అవ్వడం వంటి అలవాట్లతో మానసికంగా ఉత్సాహంగా ఉంటాం. ఈ మానసిక ఉల్లాసం వ్యక్తి ఆరోగ్యానికి, అభివృద్ధికే కాదు సాంఘిక అభివృద్ధికి కూడా ఎంతో అవసరం. అందుకే డియర్ ఫ్రెండ్స్,
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు. శ్రోతలందరికీ మరొక్కమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి. ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్నారు మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం జాలాది, సంగీతం ఎంఎం కీరవాణి.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: తరువాత పాట విందాం. దేశోద్ధారకులు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, పున్నా వెంకటేశం. మీ అందరి కోసం ఈ పాట.

0: கான மொட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: తరువాత ఉత్తరం సింగనమల నుంచి. ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్నారు. మూగ మనసులు చిత్రం నుంచి పి సుశీల అలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: తరువాత పాట విందాం. తెలంగాణ సంగారెడ్డి నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి దుర్గయ్య, దుర్గాప్రసాద్, లావణ్య కుమారి వీరంతా కోరుతున్నారు. స్వయంవరం చిత్రం నుంచి కేజే యేసుదాస్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాసనారాయణరావు, సంగీతం సత్యం.

0: వివరాలు అందుకున్న మహిళా మనుల విజయ్ గాథలు వారి వివరాలు.
1: మీకు అందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు ఇంతవరకు లేపాక్షి ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారం

0: పినాకిని స్త్రీల కార్యక్రమం. ఇప్పుడు విందాం జాతీయోద్యమంలో మహిళా మనులు, శ్రీమతి ఎం కావేరి గారి ప్రసంగం.
1: 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించింది. ఢిల్లీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ స్వాతంత్ర్య సముపార్జనలో పాల్గొన్న వీరులెందరో ఉన్నారు. ముందుగా వారందరికీ వందనాలు చెప్పుకొని తీరాలి. మహిళలు అంటే వంటింటికే పరిమితమైన కాలంలో కూడా స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది మహిళలు పాల్గొని ఎంతో కృషి సల్పారు. వారి పాత్ర అభినందనీయం. భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన వారిలో దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, నందిని శతపతి, విజయలక్ష్మి పండిట్, రాజ్కుమారి అమృత్ కౌర్, సుచేత కృపలాని, ప్రీతిలత, బీనాదాస్, ఉషా మెహతా, ఇందిరాగాంధీ, విదేశీ వనిత అయిన అనిబిసెంట్ మొదలగునవారు ఉన్నారు. విదేశీ వనిత అయినప్పటికీ భారతదేశంపై మక్కువతో ఇక్కడే స్థిరపడి ఆంగ్లేయ పాలనను తుదముట్టించాలని పిలుపునిచ్చి మహిళలకు మార్గదర్శకంగా నిలిచారు అనిబిసెంట్. 1916 మొదలైన హోంరూల్ ఉద్యమంలో మహిళలే ముఖ్య భాగస్వాములు. ఇంటర్నేషనల్ థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలిగా 1917 కలకత్తా కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి వనితగా వినతికెక్కారు ఈమె. మృదు స్వభావి, కవయిత్రి అయినా మాతృదేశాన్ని దాస్య విముక్తం చేసేందుకు ముందుకు ఉరికి ఎందరినో ఉత్తేజితులను చేసిన ఘనత భారత కోకిల సరోజినీ నాయుడుదే. మహిళల హక్కుల గురించి ఎనలేని కృషి సల్పిన ఈ ధీర ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ని స్థాపించి స్వాతంత్రార్జనకు మహిళలను పురికొల్పారు. సహాయ నిరాకరణోద్యమాల సమయంలో ఎందరినో ప్రభావితులను చేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుని జైలు శిక్ష అనుభవిస్తున్న తను అనారోగ్యంతో ఉన్నప్పుడు నాయకులు ఆమెపై సానుభూతి చూపగా తమ బానిస విషాద గాథను లోకానికి తెలియచేయుటకు తమ వంటి వారు బలిదానం కావాలేనని అన్నారు ఆమె. 1919 హోంరూల్ రాయభార వర్గంలోని సభ్యురాలిగా ఇంగ్లండుకు వెళ్లారు. 1921 బొంబాయి సమయంలో క్షతగాత్రులకు నిరంతరం సేవలందించిన ఈమె మరెందరో మహిళలకు స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో చేరేలా తోడ్పడ్డారు. 1925 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా నియమితురాలైంది. భారతీయ మహిళాజాతికే ఈమె గర్వకారణమని గాంధీజీయే స్వయంగా ప్రశంసించారు. గణతంత్ర రాజ్య ప్రతినిధిగా, తొలి మహిళా గవర్నర్గా ఈమె సేవలు నిరుపమానం. బెంగాలులో జన్మించిన ఆంధ్రుల ఇంటి కోడలై సరోజిని హిందూ ముస్లిం ఐక్యతకు కూడా విశేషంగా కృషి చేశారు. ఈ విధంగా ఈమె ఉత్తమ ఇల్లాలిగా తన పాత్ర పుట్టినింట్లో, మెట్టినింట్లో, ముఖ్యంగా తనకు జన్మనొందిన ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమంలో పాలుపంచుకున్నారు. గాంధీజీ ఆశయాలే లక్ష్యంగా కృషి చేసిన వనితల్లో సుచేత కృపలానిది ప్రముఖ స్థానమని చెప్పాలి. సనాతన బ్రాహ్మణ కుటుంబం

లో జన్మించినా కుల వ్యవస్థను వ్యతిరేకించి లింగ వివక్ష తొలగాలని కోరుకున్న మహిళ ఈమె. జాతీయోద్యమంలో చురుకైన పాత్ర వహించిన సుచేత అలహాబాదు కాంగ్రెస్లో మహిళా విభాగం నెలకొల్పారు. ట్రస్టు సెక్రటరీగా గ్రామీణ మహిళల అభ్యుదయానికి సర్వోదయోద్యమానికి కృషి చేశారు. నవకాళి ప్రాంతంలో మతద్వేషాలు రగిలినప్పుడు ఇంటింటికి తిరిగి సామరస్యం నెలకొల్పే ప్రయత్నం కూడా చేశారు ఈమె. అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడక ఆర్సెనిక్ విషం సదా తన వద్ద ఉంచుకున్న సాహసి ఈమె. స్వాతంత్ర్యానంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా, తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన శక్తి సామర్థ్యాలు చూపారు. స్త్రీలు రాజకీయంగానే కాక సాంఘికంగానూ ఎంతో వెనుకబడిన రోజుల్లో ఎదురు నిలిచి విజయం సాధించిన వనిత దుర్గాబాయి దేశ్ముఖ్. 1946 సంవత్సరం నుంచి 1952 వరకు కాన్స్టిట్యూయెంట్ పార్లమెంటులో, ప్రావిజనల్ పార్లమెంటులో మెంబరుగా పనిచేసి వక్తగా ఘనకీర్తి సాధించారు. సాంఘిక దురాచారాలకు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా గళం విప్పి దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. 1930 సంవత్సరంలో గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. మద్రాసులో ఈ సత్యాగ్రహమునకు అధిపతి అయిన శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు అరెస్టు కాబడిన తర్వాత ఆ సత్యాగ్రహం ఆగిపోబోతుండగా దుర్గాబాయి ముందుకొచ్చి నాయకురాలిగా బాధ్యత వహించి సత్యాగ్రహ నిర్వహణలో 3 సార్లు ఖైదు చేయబడ్డా ఏమాత్రం అధైర్యపడక జంకక తోటి స్త్రీలను కూడా చైతన్యపరుస్తూ కార్యదీక్షను సాగించారు. ఇక 12 సంవత్సరముల ప్రాయం నుంచి ఉద్యమాల్లో పాల్గొంటూ స్వాతంత్ర కాలంలోనూ అనంతరం ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మరొక మహిళ శ్రీమతి పుల్రేణు గుహ. ఇక రాజకుటుంబంలో పుట్టినా రాజభోగాలు కాదనుకుని దేశ స్వాతంత్ర పోరాటంలో సాహసంతో పాల్గొనిన మరొక మహిళ రాజకుమారి అమృత్ కౌర్. పాత్రికేయురాలిగా, న్యాయవాదిగా కొనసాగి ప్రజా జీవితంలో ప్రవేశించి జాతీయ రాజకీయాల్లో స్థానం పొందిన శ్రీమతి వైలెట్ ఆల్వా క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సాహసంతో పోరాడారు. హైకోర్టులో విజయవంతంగా కేసు వాదించిన తొలి మహిళా న్యాయవాది, తొలి మహిళా భారతీయ న్యాయవాది కూడా ఈమె. వృత్తిరీత్యా వైదురాలైనప్పటికీ జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించి గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేశారు మరొక మహిళ డాక్టర్ సుశీలా నయ్యర్. శ్రీమతి ఇందిరాగాంధీ 1930 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంకు బాసటగా నిలిచి బాల చరకా సంఘంను నిర్వహించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఖారాగార వాసంను అనుభవించారు. 1947 దేశ విభజన జరిగినప్పుడు ఏర్పడిన కల్లోలాలలో అనేక సహాయ సహకార కార్యక్రమాలను కూడా చేపట్టారు. స్వాతంత్ర పోరాటం ముమ్మురంగా సాగుతున్న సమయంలో మాగంటి అన్నపూర్ణమ్మగారు ప్రభావితులై జాతీయోద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించారు. ఈమె అమెరికాకు వెళ్లి విద్యను అభ్యసించదలిచి ముంబైలో ఓడ టికెట్ కొరకు డిపాజిట్ కూడా కట్టారు. అదే సమయంలో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంను కొనసాగించుచున్నారు. గాంధీగారి ప్రసంగమును, ఆయన బోధనలను విని ఆమె ఎంతగానో ప్రభావితులయ్యారు. విదేశీ విద్యలను, విదేశీ వస్త్రాలను బహిష్కరించవలెనని వెంటనే నిశ్చయించుకుని తన అమెరికా ప్రయాణమును మానుకున్నారు. తన వద్ద ఖర్చు కొరకు ఉంచుకున్న 1200 రూపాయలను కూడా గాంధీజీ గారి జోలిలో వేసి ఆయనకు శిష్యురాలయ్యారు. అరుణా అసఫ్ అలీ 1942 సంవత్సరం ఆగస్టు 9 క్విట్ ఇండియా సందర్భంగా ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మౌలానా ఆజాద్ పతాకావిష్కరణ చేయవలసి ఉంది. ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరినీ ఆ రోజు ఉదయమే అరెస్టు చేసినందున ఆజాద్ పతాకావిష్కరణకు హాజరు కాలేకపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అరుణా అసఫ్ అలీ ధైర్యంగా ముందుకు వచ్చి 3000 జెండాను ఎగురవేశారు. రెచ్చిపోయిన బ్రిటిష్ పోలీసులు అక్కడున్న జనంపై బాష్ప వాయువును ప్రయోగించడంకు వ్యతిరేకంగా ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నిర్వహించారీమె. బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడతానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇక బీనాదాస్, ఈమెకు మాతృదేశంపై ఉన్న ప్రేమ 21 ఏళ్ల బీనాదాసును ఎంతటి సాహసానికైనా ఒడిగట్టేలా పురికొల్పింది. దాని ఫలితమే కలకత్తా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ స్టాన్లీ జాక్సన్పై కాల్పులు.
సభ ప్రారంభం కాగానే డిగ్రీ అందుకోవాల్సిన చేతులతో రివాల్వర్ పట్టి బీనాదాస్ గవర్నర్పై కాల్పులు

0: సాగించింది. త్రిటిలో గవర్నర్ ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే బీనాదాస్ పట్టుబడ్డా తూటాలన్నీ అయిపోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉంది. విచారణలో నిర్భయంగా నేరాన్ని అంగీకరిస్తూ నా దేశంపై గల ప్రేమతోనే గవర్నర్పై కాల్పులు జరిపానని పేర్కొన్న సాహసి బీనాదాస్ విద్యార్థినిగా ఉన్నప్పుడే కలకత్తాలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా విద్యార్థుల సమ్మెను నిర్వహించి నేతాజీ ప్రశంసలు కూడా అందుకుంది. ఈమె అక్క కళ్యాణి కూడా విప్లవోద్యమంలో పాల్గొనింది. వీరు బీనా సిస్టర్స్గా పేరొందారు. వీరిద్దరూ స్వాతంత్ర్యం కోసం పోటుపడిన తీరు ఆ రోజుల్లో ఎందరినో ఉత్తేజితులను చేయడానికి తోడ్పడింది. ప్రీతి లత, ఈమె చదువుకొని ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని ఆదుకుంటుంది అని తలచాడు ఆమె తండ్రి. కానీ కుటుంబ బాధ్యతల కంటే బానిసత్వం నుంచి దేశమాతను విముక్తురాలని చేయటం తక్షణ కర్తవ్యంగా భావించింది ఈమె. దానితో ఆయుధాలు చేపట్టి విప్లవకారుల్లో చేరింది. అంతేకాదు ఎన్నో దాడులకు నాయకత్వం వహించింది. 1932 సెప్టెంబర్లో ఒక యూరోపియన్ క్లబ్పై జరిపిన దాడికి ఈమె నాయకురాలు. బ్రిటిష్ వారు కుటుంబాలతో సహా అక్కడ చేరి ఆనందిస్తుండగా తన విప్లవకారుల బృందంతో క్లబ్బుపై దాడి చేసింది ప్రీతిలత. అంతే, బాంబులు తుపాకీ మోతలతో దద్దరిల్లింది ఆ ప్రాంతం. నాటి దాడిలో ప్రీతిలత తప్ప మిగిలిన విప్లవకారులందరూ తప్పించుకున్నారు. విచారణలో రహస్యాలని వెల్లడి చేయాల్సి వస్తుందని ప్రీతిలత తన వద్ద ఉన్న పొటాషియం సైనైడ్ మింగి ప్రాణాలు విడిచింది. విప్లవోద్యమంలో ప్రాణాలు విడిచిన తొలి యువతి ఈమె. ప్రాణం పోయినా మాతృదేశ రహస్యాలు వెల్లడి కాకుండా త్యాగం చేసిన అసమాన ధీర వనిత ప్రీతిలత. ఇక ఉషా మెహతా 1942 సంవత్సరం ఆగస్టు 14 దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ కాలింగ్ సమ్వేర్ ఫ్రమ్ ఇండియా అంటూ రేడియో ప్రసారాలు ప్రారంభించారు ఉషా మెహతా. క్విట్ ఇండియా ఉద్యమాన్ని జయప్రదం చేయాలంటే తాను ఏదో చేయాలని తలచి తన మిత్రులతో కలిసి సీక్రెట్ రేడియో సర్వీసును నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా ఉన్న తన తండ్రి సమ్మతించకపోయినా రేడియో ప్రసారాలు ప్రారంభించారు. ఈ రేడియో ద్వారానే మొదటిసారిగా మనకు చిట్టగాంగ్ దాడి గురించి తెలిసింది. పోలీసులకు చిక్కకుండా ఉషా తరచూ తన రేడియో స్టేషన్ను మారుస్తూ ఉండేవారు. 1942 సంవత్సరం నవంబర్ దాకా సాగిన ప్రసారాలకు పోలీసుల దాడితో అంతరాయం కలిగింది. 6 పాటు ఉషాను ఇంటరాగేట్ చేసి 4 కఠిన కారాగార శిక్ష విధించారు. ఏమైనా సాహసమే ఊపిరిగా ఉష నిర్వహించిన రేడియో ప్రసారాలు ఆ రోజుల్లో ఉద్యమ స్ఫూర్తికి ఎంతో తోడ్పడ్డాయి. భగత్ సింగ్ అతని అనుచరులు కలిసి 1928 సంవత్సరంలో పట్టపగలు బ్రిటిష్ అధికారి అయిన సాండర్స్ను కాల్చి చంపటంతో నగరమంతా నిర్బంధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో భగత్ సింగ్ను నగరం దాటించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు వచ్చింది దుర్గా నెహ్రా. ఈమె దుర్గాబాబీగా వినతికెక్కారు. దుర్గాబాబీ యూరోపియన్ వనితగా, భగత్ సింగ్ ఆమె భర్త అయిన బ్రిటిష్ ఆఫీసర్ వేషంలో ఏ క్షణంలో ఎవరు పసిగట్టినా పోరాడేందుకు వీలుగా ఆయుధాలు కూడా వెంట తీసుకెళ్లారు. చేతిలో 7 బిడ్డతో ఆమె చేసిన సాహసం అప్పట్లో పలువురు ప్రశంసలకు కారణమైంది. అనంతకాలంలో కూడా భగత్ సింగ్ను కాపాడేందుకు, ప్రమాదాల నుంచి తప్పించుటకు తన భర్తతో కలిసి ప్రయత్నం చేసిన సాహసి ఈమె. భగత్ సింగ్ మరణానంతరం ముంబైలో విప్లవ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొని దుర్గా లామింగ్టన్ రోడ్లో కారులో ప్రయాణిస్తున్న ఒక పోలీసు ఆఫీసర్ను వెంటాడి కాల్చి చంపిన ధీర వనిత ఈమె. నాటి వీర వనితల దేశభక్తి త్యాగ నిరతి ఈనాటికి ఎందరికో స్ఫూర్తిదాయకమవుతూనే ఉన్నాయి. సామాజిక న్యాయం కోసం మహిళలు ఈ కాలంలోనూ ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రతి మహిళ ముందు తరం వారి ఆదర్శాలను అమలుపరుస్తూ తర్వాత తరం వారికి మార్గదర్శకంగా నిలిచిన్నాడే స్వర్ణోత్సవ భారతిలో స్వేచ్ఛావాయువులు వెల్లివిరుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా ప్రతి విజయం వెనుక మగువ ఉంటుందనే నానుడిని మరోసారి నిరూపించారు. వీరు నిర్వహించిన పాత్రల ద్వారా నేటికీ మనకు మార్గదర్శకులై గౌరవింపబడుతున్నారు.
1: జాతీయోద్యమంలో మహిళామణులు శ్రీమతి ఎం కావేరి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం ఎంతెంత దూరం కథానిక. రచన డాక్టర్ సిఎం అనురాధ.

జీవితం ఒక దశ నుంచి ఇంకో దశకు మారినప్పుడే కొన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన వస్తుందేమో అనిపిస్తుంది. చిన్నతనంలో పంట చేలకట్లపై పరిగెడుతూ ఆడుకునేప్పుడు కానీ, కాస్త పెద్దయి పొరుగురికి నడిచి వెళ్ళి చదువుకున్న రోజుల్లో కానీ, చివరకు ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో స్థిరపడినప్పుడు కానీ నాకు చాలా విషయాలపై సరైన అవగాహన ఉండేది కాదు. కానీ ఈ మధ్య నా పిల్లలు పెద్దవారై వాళ్ళు వాళ్ళ జీవితాలలో స్థిరపడే స్థాయికి వచ్చిన సమయంలో నాకు కొత్తగా కొన్ని విషయాలు అర్థమవుతున్నట్లు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేను గమనించిన విషయం నాకు తమ్ముడు రవికి గల అంతరం. ఎందుకో గానీ ఈ మధ్య బాల్యం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు సినిమా రీల్లా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఒక్కసారి ఆ గతంలోకి తొంగి చూద్దామా? మాది కడప జిల్లాలోని చాలా మారుమూల పల్లెటూరు. మా నాన్నగారికి మేము ముగ్గురు పిల్లలు. నేను, తమ్ముడు రవి, చెల్లి అరుణ. నేను అందరిలో పెద్దవాడిని. ముగ్గురం చిన్నప్పటి నుంచి మంచి ఇంటెలిజెన్స్గా ఉండేవాళ్ళం. చక్కగా చదువుకునేవాళ్ళం. స్కూల్లో టీచర్లంతా నాన్నగారితో అనేవారు, మీ పిల్లలు చాలా తెలివైన పిల్లలండి, చక్కగా చదువుకుంటున్నారు, బాగా చదివించండి అని. కానీ మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది. హై స్కూల్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల దూరం ఉన్న పొరుగురికి వెళ్ళాలి. నా 5వ తరగతి పూర్తవగానే నాన్నగారు మరో ఆలోచన లేకుండా పొరుగుల్లో ఉన్న హై స్కూల్లో జాయిన్ చేశారు. ప్రతిరోజు చద్దన్నం బాక్స్లో తీసుకుని స్కూలుకు వెళ్ళి చీకటి పడేసరికి ఇల్లు చేరుకునేవాడిని. రాత్రి కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవాడిని. అలా హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయింది. 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అవ్వడం మూలాన ఇంటర్లో మంచి కాలేజీలో సీట్ వచ్చింది. టీచర్స్ సాయంతో అప్లికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి నాన్నగారు నన్ను ఇంటర్లో చేర్చారు. నా 10th క్లాస్ మార్కుల వల్ల మెరిట్ స్కాలర్షిప్ సంపాదించుకున్నాను. మెరిట్ స్కాలర్షిప్ సహాయంతోనే ఇంటర్, ఆ తర్వాత JNTUలో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఎంత స్కాలర్షిప్ ఉన్నా ఎంతో కొంత డబ్బు అవసరమయ్యేది. నాన్న ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ నన్ను చదివించారు. అమ్మ తన పుస్తెలదండ కూడా నా చదువు కోసం కరిగించేసింది. నా బీటెక్ ఇంకా పూర్తి కానే లేదు. ఇంతలో తమ్ముడి 10th క్లాస్ అయిపోయింది. కానీ నాన్న తమ్ముడిని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయలేదు. అనేక రైతు కుటుంబాలలో కొన్ని తరాల నుంచి వస్తున్న ఆనవాయితీనే ఇది. ఒక కొడుకును చదివిస్తారు, ఇంకో కొడుకును వ్యవసాయం చేసుకోవడం కోసం చదివించకుండా తమ దగ్గరే ఉంచుకుంటారు. నా పై చదువులు చదువుకోవాలని నా తమ్ముడు ఎంతగానో ఆశపడ్డాడు. ఉపవాసాలు చేశాడు, అమ్మా నాన్నలపై అలిగాడు. నేను కూడా తమ్ముణ్ణి చదివిద్దామనే చెప్పాను. కానీ నాన్నగారు వినలేదు. మీకు తెలీదురా, నేను పెద్దవాడినైపోయాను. మునిపటిలా పనులన్నీ ఒంటి చేత్తో చేసుకోవడం కష్టంగా ఉంది. వీడు కూడా చదువుకోవడానికి దూరంగా పెడితే ఈ చేలు పశువులు ఎవరు చూసుకుంటారు? అందున నీ చదువుకు చేసిన అప్పులే ఇంకా తీరలేదు. నీ చదువు చూస్తే మధ్యలో ఉంది. ఇంకా అప్పులు చేసి వీడిని చదివించడం సాధ్యమా అని బాధపడ్డారు. ఆ రోజుల్లో అంతే, నమ్ముకున్న భూమిని ఎంతో అభిమానించేవారు. పంటలు పండినా పండకపోయినా రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేయకపోవడం చాలా అవమానంగా భావించేవారు. ఆ భూములు, ఆ పశువులు, అవే వారికి కోట్ల ఆస్తితో సమానం. చెల్లిని కూడా అమ్మాయి అని ఎలిమెంటరీ స్కూల్తోనే చదువు ఆపేశారు. నేను మాత్రం ఇంజనీరింగ్, ఆ పైన ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో మంచి ఉద్యోగంలో చేరాను. ఇక అమ్మాయిల తల్లిదండ్రులు నా చుట్టూ తిరగసాగారు. మరీ ఎక్కువగా కాకుండా రాబోయే జీవిత భాగస్వామి గురించి నాకు కొన్ని నిర్దిష్ట భావాలున్నాయి. కానీ నాన్నగారు కొందరు బంధువుల బలవంతంతో రేఖతో నా పెళ్లి ఏర్పాటు చేశారు. రేఖ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆ గర్వం ఆ అమ్మాయి అనువనువునా కనిపిస్తుంది. నాకు ఆ అమ్మాయి ఏ విషయంలోనూ నచ్చలేదు. ఆ మాటే చెబితే అందం కొరుక్కు తింటామా, కుటుంబ ప్రతిష్ట చూడాలి కానీ అన్నారు. ఇక చదువు లేకపోతేనే మా అమ్మాయి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అన్నారు. సరే, నన్నెంతో కష్టపడి ఇంత స్థితికి తెచ్చిన అమ్మా నాన్నల మాటలు కాదనలేక సరే అన్నాను. జీవిత సహధర్మచారిని పట్ల నాకున్న ఆశల సౌదాలు కూలిపోయాయి. రేఖలో ఏమాత్రం సున్నితత్వం కానీ భావుకత్వం కానీ లేవు, డబ్బుందన్న అహంకారం తప్ప. నా ఫీలింగ్స్ ఏవి నేను తనతో పంచుకోలేను. జీవితం చాలా నిస్సారంగా అనిపించేది. ఇంతలో తమ్ముడి పెళ్లి జరిగింది. అమ్మాయి లక్ష్మి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చింది. చూడ చక్కని రూపంతో ఎంతో వినయ విధేయతలు గల అమ్మాయి రవి భార్య అయింది. నిజంగా తమ్ముడు అదృష్టవంతుడు. చదువు విషయంలో దేవుడు వాడికి అన్యాయం చేసినా మంచి జీవిత భాగస్వామిని అందించి న్యాయం చేశాడు. అమ్మ, నాన్న, తమ్ముడి కుటుంబం, చెల్లి

0: తల్లి అంతా కలిసి ఉండేవాళ్ళు. రవి భార్య అందరినీ ఆదరంగా చూసుకునేది. రవికి కూడా బాబు పాప. నాకు పిల్లలు ఆలస్యంగా పుట్టడం వల్ల ఇద్దరి పిల్లలు దాదాపుగా ఒకే వయస్సు. రవి పిల్లలు చక్కగా చదువుకుని ఎంతో సంస్కారం కనబరిచేవారు. వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటేనే ఆనందంతో కడుపు నిండిపోయేది. ఈ సందర్భంలో నా కుటుంబం గురించి కూడా కాస్త చెప్పాలి. పెళ్ళైన కొత్తలో ఒక్కసారి అమ్మా నాన్నలను 10 రోజులు నా దగ్గర గడపమని రిక్వెస్ట్ చేసుకుని తీసుకొచ్చాను. ఇక అమ్మా నాన్నను మా ఇంటికి పిలవడం అదే మొదటిసారి చివరిసారి కూడా అయింది. నా భార్య వాళ్ళని అత్తయ్య మావయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడేది కాదు. వాళ్లకు టిఫిన్ భోజనం అన్నీ పనివాళ్లతోనే అందించేది. నేనేదైనా చెప్పబోతే అలిగి నానా రభసా చేసింది. దాంతో 10 రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళు మరుసటి రోజే తిరుగు ప్రయాణమయ్యారు. వెళ్లే ముందు చెల్లికి బొట్టు పెట్టి చీర ఇవ్వమని చెప్పాను. తను ససేమిరా అంది. ఈ పల్లెటూరు సంత అంతా తన ఇంటికి రావడానికి వీల్లేదని తెగేసి చెప్పింది. నా కన్న తల్లిదండ్రులను ఇంత దారుణంగా అవమానించడం నాకెంతో బాధను కలిగించింది. కానీ ఏం చెప్పినా గొడవలే. రాను రాను నా భార్య ఏం చేసినా తిరుగు చెప్పడం మానుకున్నాను. అలా అయితే వాదనలుండవు, గొడవలుండవు, వాటితో పాటు నా అస్తిత్వం కూడా ఉండదు. అమ్మా నాన్న నా పరిస్థితికి ఎంతో జాలిపడ్డారు. నీ జీవితం చేజేతుల మేం నాశనం చేశాం కదరా అని ఏడ్చారు. ఏం లాభం, ఇప్పుడు నా జీవితం వాళ్ళ చేతుల్లో లేదు, తన చేతిలో ఉంది. ఆఖరికి చెల్లి పెళ్లి కుదిరితే కూడా నేను ఎటువంటి సహాయం చేయలేకపోయాను. తమ్ముడు తన వాటా పొలం కొంచెం అమ్మి ఉన్నంతలో ఘనంగా చెల్లి పెళ్లి జరిపించాడు. నేను పెళ్లి సమయానికి వెళ్ళి 4 అక్షింతలు వేసి వచ్చానంతే. నా పిల్లలకు చదువు సంస్కారం రెండు విషయాల్లోనూ వాళ్ళమ్మ జీన్స్ వచ్చినట్లున్నాయి. వాళ్లకు చదువు ఏమాత్రం వంటబట్టలేదు, సంస్కారము సరే సరి. పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజీలలో చదివించాను. అయినా ఎంసెట్లో ర్యాంక్ రాలేదు. రేఖ వాళ్ళ నాన్నగారు వాళ్ళని డొనేషన్ కట్టి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో చేర్చి ఇంజనీర్లను చేశారు. ఆ తర్వాత MBA చేయించి తన కంపెనీలోనే జాయిన్ చేసుకున్నారు. అటువైపు తమ్ముడి పిల్లలు మా పల్లెటూరు బడిలోనే చదివి 10th మంచి మార్కులతో పాస్ అయ్యారు. వాళ్ళ ప్రతిభను గుర్తించి కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఫ్రీగా ఇంటర్ మరియు ఎంసెట్ కోచింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళ ఆశల్ని నిజం చేస్తూ ఆ పిల్లలు ఎంసెట్లో మంచి ర్యాంకులు తెచ్చుకుని పాప మెడిసిన్, బాబు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. బాబు లండన్లో MS చేసి లండన్ ఎయిర్పోర్ట్లో ప్రెస్టీజియస్ జాబ్ సంపాదించుకున్నాడు. పాప గైనకాలజీ చేసి పేరున్న గైనకాలజిస్ట్గా స్థిరపడింది. తన హాస్పిటల్కు మా అమ్మా నాన్నల పేరు పెట్టుకుంది. ఇలా ఆలోచిస్తూ నన్ను తమ్ముడితో పోల్చుకుంటే వాడు నాకంటే ఎంతో ఎత్తులో ఉన్నాడనిపిస్తుంది. నేను ఇంజనీర్ని, కానీ రవి సామాన్య రైతు. కానీ వాడు ఎన్నో విషయాలలో నాకంటే జీవితంలో పరిపూర్ణత సాధించాడు. తల్లిదండ్రులను ఆదరించడంలో కానీ, పిల్లలకు చదువు సంస్కారంలో నేర్పడంలో కానీ వాడు నాకంటే ఎంతో గొప్పవాడు. వాడే జీవితంలో గెలుపు సాధించాడు. నేను తల ఎత్తి చూడలేనంత ఎత్తులో నిలిచాడు. కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. అలా చేయగలిగినప్పుడే కదా మనిషి జన్మకు సార్థకత. జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఆదరించలేకపోతే ఆ మనిషి మనుగడకు అర్థమేముంటుంది? రవి ఆ విషయంలో ఎంతో అదృష్టవంతుడు. జీవితకాలమంతా పిల్లల కోసం అలుపెరగక పోరాడి చివరకు జీవన సంధ్యా సమయం వచ్చేసరికి అలసిపోయిన తల్లిదండ్రులను అక్కున చేర్చుకుని చేరదీసి చేయూతనివ్వగలగడం రవి చేసుకున్న అదృష్టం. వాడికి ఆలంబనగా చక్కని వ్యక్తిత్వం గల అతని భార్య లక్ష్మి. ఇక ఆ పిల్లలు రవి పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. మట్టిలో మాణిక్యాల్లాంటి వారు ఆ పిల్లలు. ఆ పల్లెలోనే చదివి అంత గొప్పవారయ్యారు. అమ్మా నాన్న తమ్ముడిని, వాడి కుటుంబాన్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు. తల్లిదండ్రుల మనసులో అంత గొప్ప స్థానం సంపాదించుకోగలగడం ఎన్ని జన్మల అదృష్టం. త్రాసులో మరోవైపు నన్ను చూసుకుంటే పేరుకు పెద్ద ఇంజనీర్ని, కానీ తల్లిదండ్రులను 10 రోజులు కూడా దగ్గర ఉంచుకుని ఆదరించలేని దౌర్భాగ్యుణ్ణి, భార్య చేతిలో కీలుబొమ్మని, పిల్లల దృష్టిలో విలువ ఏమాత్రం లేనివాడిని. ఈ విధంగా ఏ రకంగా చూసినా రవికి నాకు ఎంతో దూరం.
1: శ్రోతలు ఇంతవరకు ఎంతెంత దూరం కథానిక విన్నారు. రచన డాక్టర్ CM మనురాధ గారు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్రమని తెలిపారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు. ప్రతి గ్రామం, ప్రతి జిల్లా అభివృద్ది చెందాలని, అభివృద్ది వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతిలో ఎకనామిక్ రీజియన్లను అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం, వికసిత్ భారత్ ను సాకారం చేద్దాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి.
0: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే తర్వాతి తరం స్వాతంత్రాన్ని కాపాడిందన్నారు. వికసిత భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ది పదంలో సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎగురవేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు. 3.04 లక్షల మందికి ప్రతి నెల 129.99 కోట్ల రూపాయల విలువైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలుస్తూ అన్నదాత సుఖీభవ కింద 2.79 లక్షల మందికి 183.61 కోట్ల రూపాయలు బదిలీ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్లో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ది చెందిన సుసంపన్నమైన రైల్వే నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో రైల్వే జోన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ మాట్లాడుతూ, జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,894 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. జోన్లో డంబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులకు 1.25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం యార్డ్ మోడలింగ్ ప్రాజెక్టుకు 299 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి లబ్దిదారులకు ముఖ్యమంత్రి తేనేటి విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ధవళేశ్వరంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఈరోజు ప్రారంభించారు. అనంతరం వుడ్ బ్యాంకును పరిశీలించారు. రాష్టంలోని పలు ప్రాంతాలకు చెందిన చేతి వృత్తి కళాకారులు ప్రదర్శించిన విభిన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు రాష్ట వ్యాప్తంగా 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రధాన ముడిసరుకు అయిన కలపను అందించనున్నాయి. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లకు సరిపడా కలపను త్వరలో అందుబాటులో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎందరో మహనీయులు దశాబ్దాల పాటు చేసిన పోరాటం, త్యాగాలు ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని రాష్ట ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేలు తలపెట్టవోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్దం చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు కనీసం 1 పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవడంలో నైరుతి, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 2023 में 2,80,000 रुपया मिला इसका। हमारे इर्द गिर्द किसान है, उनको हम कहते कि आप भी बीमा कराओ तो उसका आपको भी फायदा मिलेगा।
1: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
2: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
1: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
3: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి, వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎలనినో ప్రభావం, ఎదుర్కొనే చర్యలు. ఉండి కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ దెబారా మెషియానా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వి జగన్నాథన్ గారు. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 రాజుగారి జలుబు గేయనాటిక. రచన డాక్టర్ మహిధర నలిని మోహన్ రావు గారు. నిర్వహణ శ్రీమతి దుర్గా జానకిరాణి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 80వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగానికి తెలుగు అనువాదం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: QR కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
8: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
9: RBI అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని, సూర్యస్తుతి వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ శలాకలక్ష్మి గారు. 6:35 సేద్యపు శుద్ధులు. మల్బరీలో వేరు తెగుళ్ళు యాజమాన్యం. శ్రీమతి కె మాధవి గారు.

టెక్నికల్ అసిస్టెంట్ ఏపీఎస్ఎస్ఆర్డి కిరికెర. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం స్తుతిమాల, ఆ తర్వాత మహాత్మాగాంధీ జ్ఞాపకాలు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ప్రసంగం. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, రచన ఎంపీ రవిశంకర్ గారు. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా.

0: 9:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ రచన ఎంపీ రవిశంకర్ గారు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్డ్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం ఇది. 9:45 చిత్రసీమ. 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. రాప్తాడు మండలం గొల్లపల్లి మాంటిసోరి ఎలెట్ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో రంగస్థల పద్యాలు. గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజు గారు. అనంతరం కురుక్షేత్రం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బివి రంగారావు గారు. 7:45 లలిత సంగీతం. శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు. 8:00 రసధ్వని. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రగీతం. 8:45 శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గేయాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రేపు రాత్రి 9:30 చిత్రసీమ. 10:00 రవి వాసరి అఖిల భారత సంగీత సభ. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: శ్రోతలు, ఈ రాత్రి 7:45 అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక ఉంటుంది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు.

0: సుశీల ఆలపించిన పాట అది. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం పెండ్యాల.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: తరువాత పాట విందాం. అమెరికా అబ్బాయి చిత్రం నుండి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత పాట విందాం. రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం కొసరాజు, సంగీతం పెండ్యాలా.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: తరువాత పాట విందాం. అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి ఘంటసాల రామకృష్ణ ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం ఆదినారాయణరావు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాయకురాలు చిత్రం నుంచి ఇప్పుడు పాట విందాం. గానం ఎస్ జానకి, సాహిత్యం జాలాది, సంగీతం రాజ్కోటి.

శ్రోతలకు ఒక చిన్న గమనిక. ఈ రాత్రి 7:45 అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి అనంతపురం కేంద్ర నివేదిక ఉంటుంది, గమనించగలరు. అలానే 9:30 ఈరోజు రాత్రి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించిన జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. మన్నించాలి, సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం, అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: मेरी विन्न प्रसंग भाग में प्रधानमंत्री మాట్లాడుతూ ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరిగిన పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా, కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు, సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవం

0: ప్రభావానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य है.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము. ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది. ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను. రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభ అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @aiarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు, విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్, అర్జెంటీన్ రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హైకమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ధి, సంక్షేమం కోసం భారత నేపాల్ మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడము, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, మహారాష్ట, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో

ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.

0: கிசான் வாணி.
1: ஆகாசவாணி.
2: கிசான் வாணி.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ డెబోరా మెస్సియానా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు. డాక్టర్ ఎన్ డెబోరా మెసియానా గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు మనం అందరం గమనించినట్లయితే ఎల్నినో అని ఒక తీవ్రమైన ఒక వాతావరణ పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతు సోదరులకి మరీ ఎక్కువగా దీని యొక్క ఎఫెక్ట్ తెలుస్తూ ఉంది. కేవలం రైతులు ఈ పంటలకే కాకుండా ఈ ఎల్నినో అనేది మన మానవుల మీద, మన ఆరోగ్యం మీద, మన ఆవాసాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తదితర విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు వీటి గురించి వివరించడానికి ఈరోజు మనతో డాక్టర్ ఎన్ డెబోరా మెసియాన గారు ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, మీరు ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు కదా మేడం?
4: అవునండి.
3: ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఈ ఎల్నినో అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఇది మన మానవుల మీద, ఆరోగ్యం మీద, ఆవాసాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా అసలు ఎల్నినో అంటే ఒక అర్థమయ్యే భాషలో మన శ్రోతలకు ఒకసారి చెప్పండి మేడం.
4: అలాగే అండి. ఎల్నినో అనే అంశము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం వీటన్నిటితో ముడిపడి ఉంది కాబట్టి ఇది ఒక వాతావరణ మార్పు కారణంగా వచ్చే ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. దీనివలన కేవలం వర్షపాతం మాత్రమే కాదు కానీ మానవ జీవనం, వ్యవసాయం, అడవులు, జలవనరులు, జీవ వైవిధ్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యం కూడా ప్రభావితం.

0: వ్యక్తమవుతాయి. ఎల్నినో అంటే ఇది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ దృగ్విషయం, అంటే భూమి వాతావరణంలో జరిగే సహజ సిద్ధమైన మార్పులు. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
1: మన భారతదేశం మీద కూడా ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది మేడం?
0: భారతదేశంలో చెప్పాలంటే సాధారణంగా మనకి నైరుతి ఋతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ప్రస్తుతం వర్షపాతం బాగా తగ్గింది, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం సంభవిస్తూ ఉన్నాయన్నమాట.
1: మేడం, మానవుల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి?
0: మానవుల మీద చాలా రకాలుగా ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందండి. మొదటగా చెప్పాలంటే తాగునీటి కొరత. వర్షపాతం తగ్గడం వల్ల చెరువులు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలు తగ్గిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు నీటి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. రెండవదిగా చూసినట్లయితే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం వల్ల ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, పండ్లు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా మనకి ఆహార ధరలు పెరుగుతాయి. అలాగే పేద కుటుంబాలు అంటే బలహీన వర్గాల్లో పోషకాహార లోపం ఒకటి తలెత్తుతుంది. అలాగే పిల్లల్లో కూడా పోషకాహార సమస్యలు పెరిగిపోతాయి.
1: మేడం, ఇవన్నీ ఓకే, కానీ మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎల్నినో?
0: ప్రజారోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఎలా అంటే ఉష్ణం అంటే వేడి తరంగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎల్నినో సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం అధికంగా ఉంటాయి. దీనివల్ల వడదెబ్బ తగులుతుంది, నిర్జలీకరణ జరుగుతుంది, అలాగే గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, వృద్ధులు, చిన్నపిల్లల్లో మరణాల ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల అధికంగా వర్షాలు అంటే క్లౌడ్ బర్స్ట్ అంటాం, ఆ విధంగా వర్షం రావడం వల్ల అసమానంగా ఉంటుంది అన్నమాట ఈ వర్షం పడే పరిస్థితి. అటువంటప్పుడు మనకి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే డెంగ్యూ వ్యాధి, మలేరియా వ్యాధి, చికెన్ గున్యా వ్యాధి, వరదల వల్ల కలరా, అతిసారం వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా ప్రబలవచ్చు.
1: మేడం, అలాగే మనకు ఈ పరిస్థితులు మనకి ఇదివరకు చూసినవి కాదు కాబట్టి మన పనులకి కానీ రైతు కూలీలకి కానీ ఉపాధికి ఎటువంటి నష్టం ఏర్పడే అవకాశం ఉంది మేడం?
0: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల పంటలు కూడా నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఉపాధి నష్టం కూడా ఉంటుంది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకి పంటలు దెబ్బతింటాయి, తద్వారా రైతుల ఆదాయం తగ్గుతుంది. వ్యవసాయంలో కూలీలకు పని తగ్గుతుంది, వలసలు కూడా పెరిగిపోతాయి.
1: మానసిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందా మేడం?
0: ఖచ్చితంగా ఉంటాయండి. మానసికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే ఈ కరువుల వల్ల అప్పులైపోతారు, తర్వాత పంట నష్టం వల్ల కూడా చాలా ఒత్తిడికి గురవుతారు, ఆందోళన పెరుగుతుంది, నిరాశ కలుగుతుంది. రైతులు చాలా విధాలుగా ఈ విధంగా చాలా ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
1: అలాగే మన మానవ ఆవాసాల మీద ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పండి మేడం.
0: మానవుల ఆవాసాలపై అంటే అడవుల్లో అంతా కూడా వర్షపాతం బాగా తగ్గడం వల్ల ఏమవుతుందంటే అడవులు ఎండిపోతాయి, అలాగే అటవీ అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వృక్ష సంపద నష్టపోతాం. అలాగే జల ఆవాసాలు, వర్షాలు బాగా తగ్గిపోవడం వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల సరస్సులు ఎండిపోవడం, చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడం, చేపల ఉత్పత్తి తగ్గడం జలచరాల జీవనానికి ప్రమాదం ఏర్పడుతుంది అన్నమాట. వన్యప్రాణులు ఆహారం, నీరు లభించక వలసలు పెరిగిపోతాయి, అవి కూడా వలస వెళ్ళిపోతాయి అన్నమాట. మనుషులతో ఘర్షణలు పెరిగిపోతూ ఉంటాయి, కొన్ని జాతులు అంతరించిపోయే అవకాశం కూడా ఉంటుంది. జీవ వైవిధ్యం ఎల్నినో ప్రభావం వల్ల పక్షుల సంతానోత్పత్తి తగ్గిపోతుంది, మొక్కల పెరుగుదల తగ్గుతుంది, పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది.
1: మేడం, భారతదేశం మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు కదా, ఒకసారి అది వివరించండి మేడం. భారతదేశం మీద ఎల్నినో వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది?
0: భారతదేశం మీద మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు బలహీన పడిపోతున్నాయి. వర్షపాతం బాగా తక్కువ అవుతుంది. వర్షపాతం తగ్గడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

0: తగ్గిపోతుంది, అలాగే జల విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దానివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినొచ్చు.
1: అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం?
0: దీనికి ఈ పరిస్థితిని అంతటినీ అధిగమించడానికి మనకి కొన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం కూడా ఈ చర్యల్ని తీసుకుంటూ ఉన్నారు. ముందుగా చెప్పాలంటే నీటి సంరక్షణ, మనకి వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి నీటి సంరక్షణ ఖచ్చితంగా చేపట్టాలి. చెక్ డ్యాములు, అలాగే రీఛార్జ్ పిట్స్ అని, చెరువుల పునరుద్ధరణ అని, వర్షపు నీటి సంరక్షణ, వాతావరణ హెచ్చరిక వ్యవస్థ, రైతులకు ముందస్తు సమాచారాన్ని అందించటం, పంట నష్టాన్ని తగ్గించడానికి బీమా పథకాలని బలోపేతం చేయటం, కరువు ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా అంటే తాగునీటి ప్రణాళికని, ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుని ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి చర్యలు అన్ని కూడా ప్రభుత్వం చేపడుతుంది.
1: ఇవన్నీ ప్రభుత్వం చేపట్టినప్పుడు మన బాధ్యతగా ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మేడం?
0: ప్రజలు

0: రాష్ట్రానికి బీమా పథకాలని బలోపేతం చేయటం, కరువు ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా అంటే తాగునీటి ప్రణాళికని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుని ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి చర్యలు అన్నీ కూడా ప్రభుత్వం చేపడుతుంది.
1: ఇవన్నీ ప్రభుత్వం చేపట్టినప్పుడు మన బాధ్యతగా ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మేడం?
0: ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉంటాయంటే, నీటిని వృధా చేయకూడదు, వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి, అలాగే చెట్లను ఎక్కువగా నాటుకోవాలి, స్థానిక జనవరులను పరిరక్షించుకోవాలి, అలాగే వేడి కాలంలో ఆరోగ్య జాగ్రత్తలను తీసుకోవాలి.
1: ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ఆరోగ్య పరిరక్షణ కోసం?
0: ప్రజలంతా కూడా ఎక్కువగా నీళ్లు త్రాగాలి, శుభ్రమైన నీటిని ఉపయోగించాలి, మధ్యాహ్నం వేళ బయటికి వెళ్ళకూడదు, అలాగే వృద్ధులు పిల్లలని ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి.
1: అలాగే మేడం, పంటల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది మేడం?
0: ఎల్నినో వల్ల వ్యవసాయం అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుందన్నమాట. ప్రధానంగా వర్షపాతం తగ్గడం వల్ల వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాలు, వేరుశనగ వంటి పంటల దిగుబడి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల పుష్పాలు రాలిపోవడం, గింజలు నింపుదల తగ్గడం, నాణ్యత తగ్గడం, నేల తేమ తగ్గడం, విత్తన మొలక తగ్గడం, మొక్కల పెరుగుదల మందగించడం సంభవిస్తుంది. అలాగే పశుగ్రాస కొరత ఏర్పడుతుంది, పశువులకు కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. పంటలను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా కరువు నిరోధక రకాలు, అలాగే తక్కువ నీటితో పెరిగే రకాలని ఎంచుకోవాలి. అలాగే పంటలు వైవిధ్యం చేయాలి, అంటే ఒకే పంటపై ఆధారపడకుండా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, తోట పంటలు కలిపి సాగు చేసుకోవాలి. అలాగే విత్తన సమయాన్ని మార్చాలి, వాతావరణ సూచనల ఆధారంగా విత్తన తేదీలను సర్దుబాటు చేయాలి. సూక్ష్మ నీటి పారుదలలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించాలి. నేలని తేమ సంరక్షణలో మల్చింగ్ పద్ధతి, అలాగే సేంద్రియ ఎరువుల వినియోగం, పంట అవశేషాల వినియోగం, అలాగే నీటి నిర్వహణ ఒక ప్రణాళిక చొప్పున ఫామ్ పాండ్లను తవ్వించుకోవడం, వర్షపు నీటి నిల్వల్ని జాగ్రత్త చేసుకోవడం, చెక్ డ్యాములు కట్టుకోవడం, సమగ్ర పంట నిర్వహణ అంటే ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ అంటాం, అలాగే సమతుల్య ఎరువుల వినియోగం బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటాం, పురుగు వ్యాధి నివారణ, కలుపు నియంత్రణ, వాతావరణ ఆధారిత వ్యవసాయం ఇవన్నీ చేపట్టాలి. అలాగే IMD అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అలాగే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలను ముఖ్యంగా పాటించాలి. ప్రజలు వాటిని ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మేడం, ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న, ఈ ఎల్నినో అనేది తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు కదా మేడం, మనకు చూస్తే ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, ఈ చిన్నపిల్లల మీద వారి ఆరోగ్యం మీద కూడా ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉంటుందా? ఉంటే మనం తల్లిదండ్రులుగా పెద్దలుగా చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
0: ముఖ్యంగా ఈ ఎల్నినో అనేది దీని వలన అసాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలంగా ఉంటాయి. మనకి మామూలుగా ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇలా ఏ విధంగా అయితే వస్తాయో మన శరీరం కూడా దానికి తగ్గట్టుగా ఆ కాలాలకి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోయి ఆ విధంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ప్రకృతిలో సంభవించినటువంటి ఈ అసాధారణ పరిస్థితి ఏదైతే ఉందో దీనిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఆ ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిని శరీరం తట్టుకుని నిలబడగలిగి రోజువారీ పనులన్నీ చేసుకుంటూ ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో చిన్నపిల్లలు మరి ఎక్కువగా ఈ పరిస్థితికి వాళ్ళు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎండ దెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంది, అలాగే వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీని వలన. కాబట్టి మనం ఆ ఉష్ణోగ్రతకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా, బయట ఎండకి ఎక్కువగా ఉండకుండా మనము ఉన్నటువంటి ప్రదేశాలు, చిన్నపిల్లల్ని కానివ్వండి, అందరూ కూడా ఉండే ప్రదేశాలు కొద్దిగా చల్లదనంగా ఉంచుకునే విధంగా

0: చెట్లు ఎక్కువగా నాటుకోవడం, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని కొంచెం ఎండ తీవ్రత అంత తగలకుండా ఉండే దానిగా ఉంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యంగా అవసరం. దీర్ఘకాలికంగా అంత ఉష్ణోగ్రతలో మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మాత్రం దీనివలన ఎఫెక్ట్ శరీరంపై, మానసిక పరిస్థితులపై కూడా దీని ప్రభావం ఉండబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నమాట.
1: చివరిగా శ్రోతలకు మేడం, అలాగే సాధారణ ప్రజానీకానికి ఎల్నీనో సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని సూచనలు చేయమంటే?

0: మరియు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే బహుముఖ సవాలు. ఈ సమస్యను తట్టుకోవడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు, విద్యార్థులు మరియు పర్యావరణ సంస్థలు అందరూ కలిసి పనిచేయాలి. నీటి సంరక్షణ, వాతావరణ అవగాహన, శాస్త్రీయ వ్యవసాయం, ఆరోగ్య జాగ్రత్తలు మరియు పర్యావరణ పరిరక్షణ ద్వారా ఎల్నినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మనందరం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే భావనతో ముందుకు సాగుదాం.
1: ధన్యవాదాలు మేడం డాక్టర్ డెబోరా మెస్సియాన గారు. ఈరోజు మనం మానవుల మీద ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుంది, అంటే ఇదివరకు మనం పంటల మీద ఎలా ప్రభావం ఉంటుంది, దానికి కంటింజెన్సీగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివిధ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నాం. ఈరోజు మీ ద్వారా మన మానవుల మీద, మన ఆరోగ్యం మీద, ఆవాసాల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి మనం కాస్తైనా తప్పించుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ డెబోరా మెస్సియానా గారితో పరిచయం మీరింత వరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వేస్ట్ డికంపోజర్ గురించి తెలుసుకుందాం. వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చే సూక్ష్మజీవుల సముదాయాన్ని వేస్ట్ డికంపోజర్ అంటారు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే పంట నూర్పిడి అలాగే పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయిన పదార్థాలు. ఉదాహరణకి వరిగడ్డి, మొక్కజొన్న, జొన్న చొప్ప, పత్తి కట్టె, మిరపకట్టె, కందికట్టె, బొప్పాయి చెట్టు కాండం, అరటి కాండం, అలాగే ఆకులు మొదలైన వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనం వేస్ట్ డికంపోజర్లో ఉపయోగించవచ్చు. ఇవి సాధారణంగా రైతులు పొలంలో వదిలేయటమో లేకపోతే కాల్చేయటమో చేస్తూ ఉంటారు. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కూడా రైతులు ఎరువుగా మార్చి తిరిగి పొలంలో వేసుకునే ప్రక్రియనే కుళ్ళబెట్టే ప్రక్రియ అని చెప్తూ ఉంటాము. ఈ ప్రక్రియను కంపోస్టింగ్ అని పిలుస్తారు. అలాగే కంపోస్టింగ్ యొక్క తుది ఉత్పత్తిని కంపోస్ట్ అని పిలుస్తాము. కంపోస్టింగ్ అనేది నియంత్రిత పరిస్థితుల్లో వివిధ రకాల సూక్ష్మజీవుల చేత వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కుళ్ళింపటం జరుగుతుంది. పంట అవశేషాలు, జంతు వ్యర్థాలు, ఆహార చెత్త, కొన్ని గ్రామ మరియు పట్టణ నివాసితుల్లో వచ్చే వ్యర్థాలు, ఇంకా పారిశ్రామిక వ్యర్థాలు వంటి ముడి సేంద్రియ పదార్థాలను కంపోస్టింగ్ చేసిన తర్వాత కంపోస్ట్ ఎరువుగా మారి నేలకు పోషకాలను అందించి నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియనే మనం డికంపోజింగ్ అని పిలుస్తాము. వ్యవసాయ వ్యర్థ పదార్థాల్లో లిగ్నిస్, హోమీ సెల్యులోస్, సెల్యులోస్, చక్కెర, కొవ్వు అలాగే ప్రోటీన్స్ మొదలైన పదార్థాలు నేరుగా మొక్కలకి పోషకాలు అందించలేవు. ఇవి సంక్లిష్టమైన పదార్థాలు. ఇవి సరళ పదార్థాలుగా మారినప్పుడు మాత్రమే పోషకాలు మొక్కలకు అందుతాయి. అందుకే వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కుళ్ళబెట్టాల్సిన అవసరం ఉంది. దీనిలో సేంద్రియ పదార్థం కంపోస్టుగా మారడానికి రసాయన అలాగే జీవ ప్రక్రియలు రెండూ జరగాలి. యాంగ్రూ వేస్ట్ డికంపోజర్లో మనం చూస్తే డికంపో ఏ అంటే ఇది నాలుగు రకాల శిలీంధ్రాల సముదాయము, అలాగే డికంపో బి ఇది ఐదు రకాల బ్యాక్టీరియాల సముదాయము. ఒక టన్ను వ్యవసాయ వ్యర్థ పదార్థాలు మనం తయారు చేయాలంటే 1 కిలో డికంపో ఏని అలాగే 1 కిలో డికంపో బిని ఉపయోగించాలి. ఇక వాడే విధానాన్ని కనుక మనం చూస్తే ఆంగ్రూ వేస్ట్ డికంపోజర్ అంటే 1 కిలో డికంపో ఏ అలాగే 1 కిలో డికంపో బి, వీటిని 50 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువులో కలపాలి. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న చొప్ప, పత్తి కట్టె, మినపకట్టె, కందికట్టె ఇలాంటి వ్యర్థ పదార్థాలని వీలైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకున్న వ్యవసాయ వ్యర్థ పదార్థాలను నీళ్లు చల్లి కుప్ప చేసుకోవాలి. ఒకరోజు నానబెట్టిన తర్వాత కుప్ప వేసుకున్న వ్యవసాయ వ్యర్థ పదార్థాలను 25 సెంటీమీటర్ల మందంలో గుంతలో పరుచుకోవాలి. డికంపోయే అలాగే డికంపోబి వీటిని బాగా చివికిన 50 కిలోల పశువుల ఎరువులో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా చివికిన పశువుల ఎరువులో కలిపి ఆ మిశ్రమాన్ని వ్యర్థ పదార్థాల మీద చల్లుకోవాలి. కొద్దిగా నీటిని తేమ కోసం పిచికారీ చేసుకోవాలి. దానిమీద ఇంకొక 25 సెంటీమీటర్ల మందంతో తిరిగి వ్యర్థ పదార్థాలని వేసుకోవాలి. కుళ్ళబెట్టడానికి

0: ఉపయోగించే వ్యవసాయ వ్యర్థ పదార్థాల మీద 60% నీరు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. 7 రోజులకొకసారి కిందకి పైకి తిప్పుకుంటూ ఉండాలి. తేమ శాతం తక్కువైతే నీటిని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గుంతలు లేని చోట వ్యవసాయ వ్యర్థ పదార్థాలకి 50 కిలోల పశువుల ఎరువులు, 1 కిలో డికంపో ఏ అలాగే 1 కిలో డికంపో బి కలిపి కొద్దిగా నీళ్లు చల్లి కుప్పలాగా వేసుకోవాలి. వీలైతే వారానికి ఒకసారి కిందకి పైకి తిప్పుకొని తేమ శాతం తక్కువైతే నీటిని పిచికారీ చేసుకోవాలి. తిరిగి కుప్పలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే 40 నుండి 65 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది. వేస్ట్ డికంపోజర్ గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: ആകാശവാണി അനന്തപുരം കേന്ദ്രം. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక ఇప్పుడు విందాం. నిర్వహణ కేశృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
1: ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఉదయం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బోయ గిరిజమ్మ, శాసనమండలి సభ్యురాలు శ్రీమతి మంగమ్మ, అనంతపురం నగర శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పి జగదీష్ గారు, ఇంకా పుర ప్రముఖులు, జిల్లా అధికారులు, నగర ప్రజలు, వివిధ పాఠశాల చిన్నారులు పాల్గొన్నారు.

0: జాతీయ గీతాలాపన అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పయ్యావుల కేశవ్ గారు జాతీయ పతాకావిష్కరణ గావించారు. మంత్రి సభకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
1: అందరికీ నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసినటువంటి స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థిని విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఎందరో అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీర సవర్కర్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు లాంటి పలువురు మహనీయుల ప్రాణాలను అర్పించిన త్యాగాలు, పోరాటాలు మనకెప్పటికీ స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర సాధనకు కృషి చేసిన ఈ త్యాగమూర్తులను మనం ఎన్నటికీ మరువరాదు. ఈ స్వాతంత్ర సాధనలో ఎన్నో కుటుంబాల వేదన ఉంది, కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి. ఎందరో తమ జీవితాలను ఫణంగా పెట్టి తీసుకువచ్చిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. స్వాతంత్రం అంటే నాడు లాఠీ దెబ్బలు, జైలు గోడలు, వీధి పోరాటాలు, కోర్టు కేసులు, తిరుగుబాట్లు, తెల్లవాడి తూటాలకు ఎదురేగి పోరాడిన విప్లవ వీరుల విజయగాథలు మనకు గుర్తుకు రావాలి. అదే మనమందరం వారికి ఇచ్చేటువంటి నివాళి. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ గుర్తుకు వస్తుంది, కానీ గుర్తుకు రావాల్సింది వారి త్యాగాలతో జరుపుకుంటున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మన బాధ్యతలు గుర్తుకు రావాలి. అదే మనం జరుపుకునే స్వాతంత్రానికి నిజమైన అర్థం. నాటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వేలు లక్షలాది మంది పేర్లు మనకు తెలియవు, కానీ వాళ్లకు మనం జీవితాంతం రుణపడి ఉండాలి. వాళ్లను గుర్తు చేసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. అది దేశ పౌరులుగా మన బాధ్యత. ఈ దేశం నాకేమిచ్చింది అని కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాను అన్న సమర యోధుల స్ఫూర్తిని ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అనంతపురం జిల్లా నుండి పప్పూరి రామాచార్యులు, కైపా సుబ్రహ్మణ్య శర్మ, గుత్తి కేశవ పిళ్ళై, ఐదుకల్లు సదాశివన్, గుత్తి రామకృష్ణ, పెదగొంది కొండప్ప శ్రేష్ఠి, జీవరత్నమ్మ, ఆదిశేషయ్య, హంపన్న వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ త్యాగమూర్తులందరికీ ఈ సందర్భంగా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను.
0: అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జిల్లాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ,
1: అనంతపురం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడిపించేందుకు, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించేందుకు

0: నిరంతరం శ్రమిస్తున్నాం. నిత్యం కరువుతో కాపురం చేసే ఈ జిల్లాలో అతి తక్కువ వర్షపాతంతో నిత్యం ప్రకృతితో పోరాటం చేసే మన రైతాంగానికి బాసటగా నిలవాలన్నది ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంది. నీరు అనేది రైతు హక్కుగా మారాలి. రైతుల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఆవేదనల నుండి బయటికి తెచ్చే రకంగా అవకాశం ఉన్న ప్రతి పొలానికి నీరు చేరేలా పనిచేయాలి అనే దిశగా ప్రభుత్వ ఆలోచన ఆచరణ ఉంది. ప్రతి పొలానికి నీరు అందించే ఆలోచనతో హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. కేవలం 100 రోజుల్లోనే కాల వెడల్పు పనులు చేపట్టి పూర్తి చేశాం. దీని ద్వారా రాగులపాడు పంప్ హౌస్ వద్ద 6 మోటార్ల నుండి 12 మోటార్లు పనిచేసేలా రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్ వరకు 52 TMC పైగా నీటిని తీసుకొచ్చాం. ఇకపై పిల్ల కాలువల ద్వారా ఆయకట్టు పనులు పూర్తి చేస్తాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎన్ని ఉన్నా జిల్లా రైతుల ప్రాధాన్యం అనుకున్నాం కాబట్టే ఈ పనులు చేయగలిగాం. జిల్లాకి జీవనాడి లాంటి తుంగభద్ర డ్యాం సాగునీటిని అందిస్తూ కీలక పాత్ర పోషిస్తుంది. 2024 ఆగస్టులో తుంగభద్రలో 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడంతో తక్షణం స్పందించి స్టాప్ లాక్ గేట్ అమర్చి లక్షలాది ఎకరాల్లో పంటను కాపాడాం. ఇది ఒక చరిత్ర. పారుతున్న నీటిలో గేట్లు దించడం ఒక చరిత్ర. 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గేట్లు నిలవవని నిపుణులు నిర్ధారిస్తే మొత్తం 33 గేట్లను మార్చాలని నిర్ణయం తీసుకుని ఒకే సీజన్లో 3 నెలల్లో గేట్లు తీయడం, కొత్త గేట్లు అమర్చడం మరో చరిత్ర. భారతదేశ చరిత్రలో లేని విధంగా 33 గేట్లను ఒకే సీజన్లోనే ఏర్పాటు చేసి ప్రాజెక్టును మరింత బలోపేతం చేసి రైతు ప్రయోజనాలను కాపాడాం. HLC కాలువకు సంబంధించి 34 కోట్ల రూపాయలతో అత్యవసర పనులను పూర్తి చేశాం. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జల మట్టాల పెరుగుదల మరియు సంరక్షణ కోసం 100 రోజుల కార్యాచరణను ప్రారంభించాం. ఇందులో VBG రామ్జీ పథకంలో 149 కోట్ల రూపాయలతో 209 చెరువుల ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణని చేపట్టాం. రాయలసీమను ప్రపంచ స్థాయిలో ఉద్యానవన కేంద్రంగా మార్చేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు 40,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఇందులో 12,000 కోట్ల రూపాయలను రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించాం.
1: పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని తెలియజేస్తూ
0: పుట్టపర్తిలోనే దేశంలో అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితం. మన జిల్లాలో కళ్యాణ దుర్గం పరిధిలోని తిమ్మసముద్రం వద్ద సరళ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్పేస్ ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించనున్నాం. పరిశ్రమల ఏర్పాటు కోసం 1537 ఎకరాల ల్యాండ్ బ్యాంకును అందుబాటులో ఉంచాం. ప్రతి నియోజకవర్గంలో 1 MSME పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 2,000కు పైగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలతో 69 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటు చేసి 7,000 మందికి పైగా ఉపాధి కల్పించాం.
1: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి మాట్లాడుతూ
0: కూటమి ప్రభుత్వం సూపర్ 6 సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను 2 కళ్ళుగా భావించి అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా సమాజంలోని పేద బలహీన వర్గాలైనటువంటి వృద్ధులు, బలహీనలు, వితంతువులు, దివ్యాంగులు మొదలైన వారి కష్టాలను అర్థం చేసుకుని వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛను మొత్తాన్ని పెంచి అందిస్తున్నాం. NTR భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి నెల 1వ తేదీన ఉదయం 7 గంటలకే పింఛన్దారుల ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. కుటుంబంలో ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆకాంక్షతో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 1 నుండి ఇంటర్మీడియట్ వరకు 3.45 లక్షల మందికి 15,000 రూపాయల చొప్పున 517 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు జమ చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సుమారు 1.89 లక్షల మంది విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది.

0: నేతన్నల సేవలో పేరుతో మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. ఈ పథకం కింద జిల్లాలో సుమారు 7,000 చేనేత కుటుంబాలకి 18 కోట్ల రూపాయలను అందజేస్తున్నాం. వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఆటో రిక్షా లాంటి వాహన యజమానులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ పథకం కింద సుమారు 9,000 మందికి 14 కోట్ల రూపాయల్ని జమ చేశాం.
1: మహిళా మణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తూ
0: స్త్రీ శక్తి పథకం కింద బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాం. జిల్లాలోని 322 బస్సు రూట్లలో ఇప్పటి వరకు 2,80,00,000 ఉచిత ప్రయాణాలను కల్పించి సుమారు 132 కోట్లని ఖర్చు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నాం. పేద ప్రజలకు అండగా జిల్లాలో సుమారు 5,00,000 LPG గ్యాస్ సిలిండర్లను అర్హులైన వినియోగదారులకు సరఫరా చేసి సుమారు 170 కోట్ల రూపాయల సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేశాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు 3,489 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా 487 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాం. స్త్రీనిధి కింద మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా జీవనోపాధుల కల్పన కోసం సుమారు 6,000 మందికి పైగా ఎస్ఎస్జి సభ్యులకు 58 కోట్లను అందజేశాం. జిల్లాలో 2,302 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు 3.88 లక్షల మంది పిల్లలు, గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాం.
1: సందేశం అనంతరం ఆయా ప్రభుత్వ శాఖలు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శకటాల ద్వారా ప్రదర్శించారు. అనంతరం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఆయా రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని మంత్రివర్యులు ప్రశంసా పత్రాలతో సత్కరించడంతో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

శ్రోతలు, ఇంతవరకు అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ కె శృతి, ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వి జగన్నాథన్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఇప్పుడు విందాం. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి. ప్రకాశ, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్నారు. మంచి కుటుంబం చిత్రం నుండి సుశీల ఆలపించిన పాట ఇది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం నుంచి వీరు పాట కోరుతున్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. యాడికి నుంచి కాంతమ్మ, రంగం వెంకటస్వామి, కుమారి ఆర్ కాంతమ్మ, బి అన్నయ్య, పద్మావతి వీరంత కోరుతున్నారు. మంచి కుటుంబం చిత్రం నుండి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద నుంచి. భారతిలాల్ పరదేశి భారతిబాయి జ్యోతిబాయి అంజలిబాయి రాజానందిని రమేష్ లోత్ అజయ్ లోత్ ఆదిత్య కిరణ్ జాన్విక విశ్రుత్ లక్ష్మీ ప్రహ్లాద్ శివనారాయణ్ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్ వీరంతా కోరుతున్నారు. కెప్టెన్ కృష్ణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

అభిలాష కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. గుత్తిరోడ్డు రాణినగర్ నుంచి బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, స్మిత్, కరుణాకర్ వీరంతా కోరుతున్నారు. హాయ్ హాయ్ నాయక చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట ఇది. సాహిత్యం జొన్నవిత్తుల, సంగీతం మాధవ పెద్ది సురేష్.

మీరు విన్న పాట మంచి మనుషుల చిత్రంలోది. గానం ఘంటసాల, సాహిత్య మాత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. ఆ పాటను వినిపించమని కోరిన వారు అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామం నుంచి షిండే ఉదయశంకర్, యనమల వెంకటేశు, వెంకటలక్ష్మి, వెంకటరాముడు, పూజారప్ప, కరణం రుద్రయ్య, కరణం నాగరత్నమ్మ. కార్యక్రమంలో చివరిగా విందాం క్లాస్మేట్ చిత్రం నుంచి మల్లికార్జున, అంజనా సౌమ్య ఆలపించిన పాట ఇది. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్నవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. మీ అందరి కోసం ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లో జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: అక్కడ పుష్పగుచ్చం ఉంచి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల వారసత్వాన్ని గౌరవిస్తూ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అజ్ఞాత యోధుల ధైర్య సాహసాలు, త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం ఆలాపన జరగటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ గత 12 ఏళ్లలో కోట్ల మంది పౌరుల పట్టుదలతో దేశం కొత్త శిఖరాలను అధిరోహించిందని తెలిపారు. ఒకప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఈ కృషి ఫలితంగానే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే తమ ప్రధాన లక్ష్యమని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
1: హమే భీ అప్నీ క్షమతాఓ కో బఢానా హై, అప్నే హితో కీ సురక్ష హమే ఖుద్ కో కర్నీ హై, ఆత్మనిర్భర్ భారత్ కా సంకల్ప బహుత్ దృఢతా కే సాథ్ హమ్ లేకర్ కే ఆగే బఢ్ రహే, మేక్ ఇన్ ఇండియా వోకల్ ఫర్ లోకల్, ఇన్ సారే క్షేత్రో మే హర్ భారతీయ కా మన్ జుడ్ రహా హై. ఆనే వాలే 7-8 వర్ష మే 5-7 యా 8 సెమీ కండక్టర్ ప్లాంట్ బహుత్ హీ జల్ద్ శురూ హోనే వాలే. ఈ ఆత్మనిర్భర్ భారత్ హమే వికసిత్ భారత్ కీ దిశా మే జానే కా మహామార్గ్ దే.
0: అదేవిధంగా చమురు నిల్వల అన్వేషణను ముమ్మరం చేశామని, 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని సాధించటమే లక్ష్యంగా 5 కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించనున్నామని నరేంద్ర మోదీ వెల్లడించారు. రాబోయే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇస్తామని, అలాగే పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు ప్రముఖ అధ్యాపకులతో ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొన్నారు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి కోరుతూ,
1: मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले. आप भी क्रेडिट लीजिए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత గణతంత్రంతో పాటు దేశ చట్ట న్యాయ వ్యవస్థలు కూడా ఎంతో పరిణితి సాధించాయని, దేశ అంతరాత్మను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో న్యాయవాద వృత్తి అంతర్భాగంగా నిలిచిందని పేర్కొన్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు వైభవంగా నిర్వహించాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లలో వేలాది మంది ప్రవాస భారతీయులు జాతీయ పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగపూర్ భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే 2500 మందికి పైగా ప్రవాసుల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాయబారి విక్రమ్ దొరైస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. హాంకాంగ్లో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచియు, కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చిన్న పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తుల వెల్లడి పథకం నిబంధనలు 2026 ప్రకటించింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ వద్ద ఉన్న అప్రకటిత విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయాన్ని నిర్ణీత

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారకం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు.

0: ను లేదా రుసుము చెల్లించి స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం రేపటి నుంచి అమల్లోకి రానుండగా దరఖాస్తు చేసుకోవటానికి ఈ ఏడాది డిసెంబర్31 చివరి తేదీగా నిర్ణయించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు, విదేశీ దౌత్య అధికారులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయిజ్జు తదితర నేతలకు సామాజిక మాధ్యమం వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా శుభాకాంక్షలకు స్పందిస్తూ, భారత్ నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న బహుముఖ నాగరికత బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే పంపిన సందేశానికి ప్రధానమంత్రి బదులిస్తూ, భూటాన్తో భారత్కు ఉన్న ప్రత్యేకమైన శాశ్వత భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని, ఈ బంధం రోజురోజుకు మరింత బలపడుతోందన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య 38 చేరింది. ప్రధాన భూకంపం అనంతరం నమోదైన పదుల సంఖ్యలోని ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. భూకంపం ప్రభావంతో సముద్రంలో 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు ఎగసిపడ్డాయి. అయితే ప్రమాదం లేకపోవడంతో దాదాపు 3 గంటల తర్వాత అధికారులు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. శిథిలాల కింద నుంచి రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీశాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వినూత్న రీతిలో సూర్యపథ్ తిరంగా గ్లోబల్ రిలేను నిర్వహిస్తున్నారు. సూర్యోదయం దిశను అనుసరిస్తూ ప్రపంచ దేశాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత. హర్ ఘర్ తిరంగా 2026 వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఈజిప్ట్, లాత్వియా, దక్షిణాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయాలు ప్రవాస భారతీయులను ఈ వేడుకలో భాగస్వామ్యం చేస్తున్నాయి. వివిధ టైం జోన్ల ప్రకారం తూర్పున సూర్యోదయం అయ్యే మొదటి దేశం నుంచి ప్రారంభమై ప్రపంచ దేశాల వైపు వరుసగా ఒకదాని తర్వాత మరొక భారతీయ దౌత్య కార్యాలయంలో క్రమపద్ధతిలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం బడిపంతుల చిత్రం నుంచి ఈ పాట.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రాజుగారి జలుబు గేయనాటిక. రచన డాక్టర్ మహీధర నళినీ మోహన్ రావు. నిర్వహణ శ్రీమతి తురగా జానకిరాణి.
1: రాజుగారి జలుబు గేయనాటిక. రచన డాక్టర్ మహీధర నళినీ మోహన్ రావు. సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. నిర్వహణ శ్రీమతి తురగా జానకిరాణి. వినండి రాజుగారి జలుబు గేయనాటిక.

0: అది ఒక మహారణ్యం. దానిని ఏకఛత్రంగా పాలిస్తున్నది ఒక సింహం. దాని బల పరాక్రమాలు అద్వితీయాలు. ఆ అడవిలోని జీవులన్నీ దాని కనుసన్నల్లు భయభక్తులతో మసలుకుంటున్నాయి. దాని మాట కాదన్న వారికి క్షణంలో సగంలో చావు మూడుతుంది. ఆ సంగతి అడవి జీవాలన్నింటికీ బాగా తెలుసు. ఒకరోజున ఆ సింహం వానలో తడిసింది. తెగబారెడు కేసరాలు ఓ పటాన ఆరుతాయా? ఫలితం ఏమిటంటే,
1: పడి సింపట్టెను మృగాధిరాజ.

0: ముక్కుల బుర బుర గొంతుక గరగర ముక్కుల బుర బుర గుహలో పడుకొని వణికెను గుహలో పడుకొని వడికెను
1: వెన్నులోంచి వణుకొస్తోంది, తలనొప్పి చంపేస్తోంది, ఒళ్ళు నొప్పులు. అబ్బా అమ్మా.

0: అడవి అడవి అంతా కోలాహలం. ఎవరి నోట విన్నా ఇదే మాట.
1: విన్నావుటయ్యే తోడేలు రాజుకి జలుబు చేసిందట.
2: ఇప్పుడేనే విన్నాను, విన్నప్పటి నుంచి నాకు మనసు మనసులో లేదనుకో.
3: నడవండమ్మా, పందులు ఇంకా జాప్యం చేస్తారే.
4: పిల్లలకి తిండి పెట్టేసి ఇదిగో వచ్చేస్తున్నాం.
3: నోరు మూసుకుని అన్నం త్వరగా తినండర్రా పిల్లలు, రాజదర్శనం చెయ్యాలి, ఆలస్యం అయిపోతోంది.
5: పరామర్శకు వెళుతూ ఆ సింగారింపులు ఏమిటే నెమలి, ఇప్పుడేమైనా పెళ్లి చూపులా?
3: తిరిగి వచ్చేసరికి ఏ వేళ అవుతుందో ఏమో. నాలుగు పరకలు నోట్లో వేసుకు రావయ్యా అంబతు. కొమ్ములు నీకే ఉన్నాయని ఎంత పదును పెడతావయ్యా దుప్పి. రాజుగారు నీ కొమ్ములు కోలాటం చూస్తారనుకుంటున్నావా?
6: నేను మిమ్మల్ని రెండు అంగళ్ళు అందుకుంటా, పరిగెత్తండి.
5: ఏమయ్యోయ్ కుందేలు, తీరుబడిగా చెట్టు కింద నడ్డి వాల్చావే. తాబేలు నిన్ను దాటిపోయింది తెలుసా?
3: నీ జుట్టంతా దువ్వి దువ్వి దువ్వేసరికి తెల్లారుతుందేమోనయ్యా ఎలుగుబంటి.

0: రాజదర్శనం కోసం వచ్చిన జీవులన్నీ తమలో తాము మాట్లాడుకుంటున్నాయి రాజుగారికి వినపడేలాగా.
1: అన్నహితవు బొత్తిగా పోయిందిటమ్మా,
2: కళ్ళు మంటలు, ఒళ్ళు నొప్పులు ఉన్నట
3: అనుకుంటాం గాని పడిసం 10 రోగాలు పెట్టు అని ఊరికే అన్నారా?
2: అసలే మహాభోగి, ఎలా తట్టుకుంటున్నారో పాపం.
4: ఇంత మంది మేము ఉన్నాం, ఆ మాయదర్జపు ఆ మహారాజుకే రావాలా?
5: మొన్నటి వరకు నిక్షేపంలో ఉన్నారు, ఇంతలోనే.
4: మొన్నటి వరకు అంటామేమిటి? నిన్న సాయంకాలం మత్తేహ కుంభస్థలాన్ని ఒక్క దెబ్బతో బదులుకొట్టడం నా కళ్ళతో నేను చూశాను.
3: వారి శౌర్యోద్రేకం మనం ఎరగనిదా?
0: ఆ మాటల మధ్య ఉండి ఉండి ఆగి ఆగి మహారాజు మూలుగు వినిపిస్తోంది పాపం.

నక్క మీద తోడేలుకి ఎప్పటినుంచో కోపం ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా నక్కని చంపడం సాధ్యం కాకుండా ఉంది ఆ తోడేలుకి. ఈ అవకాశం ఇన్నాళ్లకి దొరికిందని సంతోషిస్తోంది తోడేలు. ఆ పని రాజుగారి చేతనే చేయించవచ్చునని మురిసిపోతోంది తోడేలు.

0: ఒక్కసారైనా చూడక ఆ నక్కకు ఎక్కడ తీరిక, ఒక్కసారైనా చూడక భయభక్తుల అసలేను లేక దేవర వద్దకు రాక ఎంత అపచారం చేసింది నక్క ఈ నక్క.
1: అవును సుమా, మనం గమనించనే లేదు.
0: దాని ఊసు నాకెందుకు లేయని నోరు ముసుకు ఊరుకుంటే అమ్ము స్వామి ద్రోహం. చెప్పక తప్పదు ప్రభువులకు ఈ నక్కకు మీరంటే చిన్న చూపు, ఈ నక్కకు మీరంటే చిన్న చూపు, ఈ నక్కకు మీరంటే చిన్న చూపు.
2: సభలో కలకలం బయలుదేరింది. జంతువులన్నీ దవడలు నొక్కున్నాయి. నక్కకి ఈ పాడు బుద్ధి ఏమిటో అన్నది కుక్క.
0: పొయ్యే కాలం
2: అన్నది పళ్ళు పిండుకుంటూ తోడేలు.

0: దొరికిందా? నా అస్వస్థత సంగతి తెలిసి పరామర్శకే తీరిక లేదా?
1: మహాప్రభు, మహాప్రభు, మహాప్రభు, నా ఆలస్యమునకు అసలు కారణము దేవర రోగ నివారణ చింతయే.
0: ఏమన్నావు?
1: చిత్తం ప్రభు, తమ రోగానికి మందు కోసమని అరణ్యం అంతా తిరిగి తిరిగి తిరిగి ఘనమగు వైద్యుని కలుసుకు వస్తిని క్షమింపవేళదన ఆలస్యానికి.
0: ఘనమగు వైద్యుని కలుసుకుంటివా? దీనికి మందును తెలుసుకుంటివా? దొరికే చోటును అరిసికొంటివా? చేదైతేనే తాగను తెలుసా?
2: తెలుసా?
1: అబ్బెబ్బే, అది చేదే ఉండదు. జబ్బు కుదుర్చుటకు ఎంతో పట్టదు. చక్కగా పరిశీలిస్తే చాలును, ఎక్కడ పడితే అక్కడ దొరుకును.
0: ఆ మందేదో త్వరగా చెప్పక, నానుస్తున్నావెందులకయ్యా. సప్త సముద్రాల ఆవల ఉన్న క్షణములో రప్పిస్తానయ్యా.
1: మగతోడేలుది చర్మం ఒలిచి.
0: ఏమన్నా?
1: మగతోడేలుది చర్మం ఒలిచి మొగాన కప్పుగా నిద్రపోతే మరునాటికి మీ సమస్త బాధలు మరి కనిపించవు చూద్దామన్నా.
3: ఇంకా తోడేలు పని. ఆ మాటలు విని పలాయన మంత్రం పఠించపోయిన వృకము, శివశివ, మృగేంద్రుడేసిన పంజా దెబ్బకి మరుక్షణంలో మట్టి కరిచింది.
4: మీరింతవరకు రాజుగారి జలుబు గేయనాటిక విన్నారు. ఇందులో శ్రీయుతులు బీజే రవివర్మ, విశ్వనాథం, డివి రమణ, ఇంకా టి ఉషారమణి, టివి నగేష్, సుధాకర్, టి వసంత శోభ, యామిని, కవిత, జి అలకానంద, ఎంజి ప్రసూన, పి హిమబిందు, రేఖారాణి, పద్మజ పాల్గొన్నారు. రచన డాక్టర్ మహీధర నళినీమోహన్ రావు. సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈరోజు మనమందరం
2: ఎనభైవ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించారు.

సంపాదించిన ఆ మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర్య సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి, ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది, అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది, కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాము.

140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాం. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది, మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు, పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది, డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్ధితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము, 100ల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో

21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ను విస్తరించాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు, కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలోని అనేక

దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీ కండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము. తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే
పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది.

కానీ నేడు దాదాపు 1.75 కోట్ల ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈరోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాము. అందుకే మేము పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నారు.

మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో, అంటే 1925 నుండి గడచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో

కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం, మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము, మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే, ఒక్కో బస్తా ధర ఏకంగా 3000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికీ మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు. ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాం. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డీఏపీ ధర బస్తాకు 5000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1350 రూపాయలకే డీఏపీని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకానొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది. గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడలు ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ళు

జీవితమే ఆత్మనిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన ఎఫ్టీఏ ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన ఎంఎస్ఎంఈలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ ఎఫ్టీఏ ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనకు కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు. మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణాన్ని ప్రారంభించాం. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి. మన

లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి. అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి. మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని రెండవ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్. ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది? ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం

మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హై స్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి, మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగానూ ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భరత సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, మనం గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ స్కేల్ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకెంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్థాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక

భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ ఏడు శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు, ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపివేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టిలేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానివి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతిపెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం. వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1,00,000 కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల

లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 100 కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆ సమయంలో మన దేశంలో కేవలం 150,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది. విజయవంతంగా గాల్లో

పైకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్యతరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే, అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించాలని నిర్ణయించాము. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతుంది.

విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత్ కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ లో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 350 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 350 పోటీలలో భారతదేశం దాదాపు 2 వంతుల క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే ఈరోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మికవేత్తలు అందరూ కలిసి నశాముక్త భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3.5 వేల మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది.

2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారితీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతల ఉన్నా, భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపత్ చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు, ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్కు వెళ్లాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్లి శిక్షణ పొంది తిరిగి వచ్చి

నేడు చెప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి ఈ త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014 సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందినవారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి, సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ గణాంకాల్లోని సూక్ష్మాంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపరేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు. మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్

0: పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి, ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి, అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మరింతవరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ. ఇప్పుడు ముందుగా ఆత్మబలం చిత్రం నుంచి ఈ పాట విందాం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి. 6:30 వినదుగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ శలాకలక్ష్మి గారు. 6:35 సేద్యపు శుద్ధులు. మల్బరీలో వేరు తెగుళ్ళు యాజమాన్యం. శ్రీమతి కె మాధవి టెక్నికల్ అసిస్టెంట్ APSSRDI కిరికిర. వీరందించేటువంటి వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం స్తుతిమాల, తరువాత మహాత్మాగాంధీ జ్ఞాపకాలు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ప్రసంగం. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ. 8:35 హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్డ్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం ఇది. 9:45 చిత్రసీమ. 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. రాప్తాడు మండలం గొల్లపల్లి మాంటిస్సోరి ఎలైట్ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:30 చిత్రసీమ. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు. గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజు గారు. అనంతరం కురుక్షేత్రం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బివి రంగారావు గారు. 7:45 శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రగీతం. 8:45 శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గేయాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ. రేపు రాత్రి 10:00 రవివాసరి అఖిల భారత సంగీత సభ. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:00. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.